ఆర్ రెఫరింగ్ కి మీద స్విట్జర్లాండ్ యుఎస్ఏ అది జర్మన్ తింగం తింబేకలు మీద మొంట్రియల్ స్టేడియంకి ఫన్సా సింహా సతరసే ఫస్ట్ ఓల్ స్మీహంగ్ జాగో వీనస్ స్టేడియం ట్యునీషియా కొలే ఫార్మేషన్కి 5-3-2

0: ジャパンフロンティアコネクスバトルクリジャパンフロンティアコネクスバトルクリジャパンフロンティアコネクスバトルクリジャパンフロンティアコネクスバトルクリジャパンフロンティアコネクスバトルクリジャパンフロンティアコネクスバトルクリジャパンTunisia kontrin bolat lan kuri yang asan fratar matin din bolat laf kuri di fit tone ki an fratar matin ru kontri abdi bolat lan kuri half medal sin saka dan fatra japal kontri bolat kontri gat lan kuri men var bar ar bati kuri yang asan half ki medal penalty kare jila kare det ki tunisia kontri gan at lan kuri men nani as penalty dima naga deve to mase kuri ne table tunisia de kontri japal kontri a vetne de free yang ikon kuri genda se kuri na tunisia kontri bolat lan kuri yang asan kuri dan tren faro japal kontri a vetne faro ko tunisia kontri Tiris, dua minit ni harus faham, harus faham, harus kuliah betul. Jepun pun teri, itu nak betul. Ini angkat yang agak macam, kurang fasa lagi. Abdi faham tu dia. Tiun ni saya kurang teri, kan? Tiun ni saya half teri. Malam bola kuliah, jasa mau kuliah, mainan ni malam nunggu cerita kuliah yang asa. Tunggu le faham Abdi. Kuliah. Kuria din bola half medal sa medal carrying far Japan half train senza cada di mano Junior si contro bola contro con del fatto ma Japan pure entra e fa il fatto di me chuga di MS card fenomeno questo è lì fa Gio Junior si è Japan senza cada di mano medal carrying arma che lì fa Gio Cuma dia minat kuliah fa. Kena saya jangan kuliah fonwalan. Kuliah fonobal gol, mati mati ngas gol dia tangkul lekana di malu keeper pun mera, so keeper sejuk keeper lah. Tiada first bet mehan fawa pun kuliah meju abdi minat kuliah fengar. Jepun pun cinder jahaf. Kena saya jadi macam. Modi met free and about the team. Japan country Korea are about in the ball. Peter. The father to win country from the great in ball at that. Japan country Korea have better than Tunisia have the Jay to create the ball. The number country as Sugawa are about the head of Masako Tunisia country ball at that. Korea on the train for Japan country Asano, Korea for Algo Berg. Tunisia gelir dalam penalti kerana faham yang dibuat Tunisia kontrin kuriya tiga bola atlet kuriya mereka tim gue sebiki atlet fana fana tanam itu kontrin kerana bola tanah medan sang kuriya jelah kuriya mita kiri kuriya fana ada bola kontrol kuriya ni main kontrol kuda penalti kerana tanggul arum tim kuriya di half di medan bola penalti kerana Japan half dan Tunisia kontrin fana buk faham jasad bola atlet kuriya siapa bola faham senza kal di malu kontrin kerana faham di fana kas talbi kuriya fana fana tanam tim ini dini penhida kuriya abdi Abdi Ben Hida di fit. Senza kal Japan half tere. Ya senza kal Fahato. Talbi ada mati mati ingwar barak kuriya fona penalty kena di mal Japan half tere Japan kunten bolong kuriya fona bola di fahak kuriya fona ichi hita kuriya dim bolong medung kah carrying atlet kuriya anfra tan mati di fit sahaja number kunten yang jay hita jadi atlet senza medung kah carry jay left dia carrying kuriya mati sehat tere warna di number di fit gol dia di mal kuriya fona vali bola kuriya mati kunten kah jay fah. Aku juga hidup dia gol kurmati, be gol kurmati lepas. Gol kurmati lepas je, kuriya phone ada ni. Hati ya, 10 minit mehar mati lepas. Sembilan puluh lima negara Jepun malah tinggal jauh. Pertama, ni mungkin dia desa nak kuri waktu. Ni hampir dewan hampir asaran itu teragak. Ni hampir asaran itu teragak. Tinggal dalam Jepun jauh, fani tim jeh itu. Kau mesti nak kuri Jepun kau jangan gol dia kerja urut kuri dia bolong kuri fana dalam gol dia kanan mati mati ngasih fani. Baru asaran baru weda kuri fana tu. Ini kerja dewan dalam ni. సార్ నంబర్ ఏడ కూడా ఫోన్ వాలి తిరిగి సమనమిన తెలియదు అడ్డు తెలియదు హతరె నేను నతీజ జపాన్ హతరే జూనియర్షన్ కలిసి పెనల్టీ ఎత్తరేం గోదరి అదే జిహిలా కురియ ఫోన్ వాలి బోల్ గోదరి కణఫరాజ్ అనుమతికి కూడి వేడ ఐషా వేడ కురియ ఫోన్ వాలి బోల్ కురియ ఫోన్ ఏరు మీ ట్యూనియర్ చేయగా దిక్కులు తిరిగి మీ స్థిబి గోలుగా అనుమతికి కణ దిమాలు హెండర్స్ ఎన్నో బహుమతి తెలుసుకోవాలి సర్వీస్ నెంబర్ సాండో నగా దింబోళ తాత కూడా కొడు తెలియ బోళ టోనికి బోధు జహేత సుమ్మారి అయిన బహుమతి గ్యాస్ గోలుగా కనబడి మిహార్ నతీజాకి జపాన్ హతరే టీమ్ శేఖర్ల నుంచి ఫసల్ మిహార్ అంటుకోలేదు భేటీ ఉండే శాఖలు అంతని నిమే మిహార్ వేగన వర కూడా కూడబోతున్నాయి జపాన్ పేరు ట్యూనియర్ షాక్ కొంతరి రంగు క్యారీ అంతా అనుమతి రంగు క్యారీ కూడా కొంతరి నకాదిం బోల దిఫా కొఫీ జపాన్ కొంతరి గోదరియా క్యారీ దిఫా కూడా ఏరియా బేరు అట్లా కురియమని జే హీటో చెన్సక క్యారీ మెదిన ఒక బోల్ చేశాను కురియన్ హ్యాస్ కురియ ధని అనుమతి హాఫ్ మెదిన్ హ్యాస్ ఆఫ్ అది ట్యూనియర్ షా హాఫ్ ఎవరు కురియ జే హాఫ్ జేటో కురియ మెదిన కురిమతి అభై కొంతరి ట్యూనియర్ షా కొంత ఏరియా త్రే నకాదేవి తగ్గ గోదరి జే హాఫ్ కురియ ఫోన్ వాళ్ళు బోల ట్యూనియర్ షా కొంత జేఫ్ ఏరియా త్రే ఎవరు కీ టీమ్ కెప్టెన్ మెదిన దిఫా కూడా మెత్తరే అట్లా జపాన్ కొంత ఫలం అనుమతి దింబోల దిగిన మొదటి ట్యూనియర్ షా కొంత వెట్టి వీటాకు బదులు మేము జపాన్ గోటో కొలి మీ కుతి వీడవని దేదాడు జహాఫ్ మిహాఫ్ తీసుకోవడం తిరిగే అది దెమ్మి జీదాడు జహాఫ్ ఉత్తమ ఎలాంటి జహాఫ్ అని అతను తిరిగి మిహాఫ్ దేవుడు దెమ్మి దాని దెమ్మి జీ ట్యూనిషియా కోన్ తిరిగి ఫర్వా దని మిహార్ కుడియాడు కోన్ హెట్టిఫోన్ వచ్చి హతరు దండు సుల్దండు తఫాతకు మిహార్ జపాన్ మతి కురీగా ట్యూనిషియా మిహిసా బెంగారు ఎమిహోన ఎవ్వెస్ పాయింట్ లివిఫై నువ్వే బ్యాకులం మిహారు ఎవని అగ్గోల్ మనం బదాలయారు మిహిసా బ్యారు విమచాహమం బదాలయారు ఇంకో మ్యాకి ఎవ్వెస్ పాయింట్ లిబి మతి ఫుల్గా మీ గ్రూప్కి మీరు బ్యాకుల అగ్గోల్ అగ్గోలాకి ఎవ్ఎస్ పాయింట్ నలభై హత్రవణ గ్రూప్ మొదటి ట్యూనిషియా మెచ్చు అడ్డి హమినెట్ కొలేఫ్ మిహార్ మతి హత్ర జపాన్ ట్యూనిషియా కుంత్రియాస్ మిహార్ ఫరో హోద అంకుల తెలుగు లైఫ్ అవునీ రెక్కిక్ హతర అది హతరు నంబరు రెక్కిక్ అదే స్విఫ్ట్ మతి మేము ఒత్తుకోడు సాలిస్ ఎమ్మినట్ కుళేఫింగారు ఫహాఫ్ సాలిస్ ఎమ్మినట్ కుళేఫింగారు హత్రం హత్రే సుమకు గుడి జపాన్ ఇప్పుడు ముట్టాలి ఎంగి సార్ రెఫ్రీ బోల వట్టాలి మీ అన్నని హాఫ్కి గ్యాగనక మెదింగ్ హ్యాష్ సార్ ట్యూనిషియా హాఫ్ తరే జపాన్ కుడుతుంది ఎంగ గోవాలి జపాన్ కొలు ఎగ్గోవాలి జపాన్ కొలుతుంది బోల కుడే ఫోన్ వాళ్ళు ఇతను హిసాబు రెఫ్రీ కరెక్ట్ ఫోన్ నాకు బోల మీ పట్టాలని జపాన్ హీటో అబోహరి అది నెంబరు అబ్ది ట్యూనిషియా అబోహరి బోల కారి అబ్ది దుర్కొల్దాఫ్ జపాన్ కుడుంత్రియా క్యారి పట్టాది బోల ఆయన కుడి మడమణ ఫోన్ వాళ్ళు పెనటరియా క్యారీ ట్యూనిషియా కుడుంత్రి అట్లాఫ్ ఏమో పెనటరియా క్యారీ అట్లా మడమణ కురియ జిలాఫ్ ఎత్తడానికి మేడ కురియ నింబడానికి మేతనే కురియ దీని తల్బియ ట్యూనిషియా హాఫ్ తల్బి అట్లా తరిమతి దీని బోల బెన్నీడా అట్లా మరు జీలా కూడా బోల మడమను కురియ సెన్సర్ అద్మా జీలా మధ్యలో ఉండేసుకో జపాన్ హాఫ్ తిరిగి కురియ ఫోన్ అది బోల పెనటి కానీ జపాన్ కొంత బోల దిఫా కురి అది బోల బేర్ ట్యూనిషియాకి వెళ్దాం अब दिल दी बोले तरह बोले तरह कुरियन बिदने का नंबर कुरियन तरह स्पेनटे खाना दिमाग जहाँ जापान को देखो उनसे का नट्टो आमने उन कुरियन के अब दिए दिए फिर तरह वेट्टी जेन अब दी बोले कुंटा कुरियन फोन आबर जापान कुरियन तरह बैफात वो अत्लाफ दिफा कुरियन फोन आबर बोले मेरे ना कहरे सेंसर का दिमाग रेकिक मोरनी रेकिक मैथमेटिक वाला बारह में फार फोन आदि बोले पेनल्टी रहा क्या डी रहा क्या जापान कुरियन तरह फैम मरवन जसाल अत्लाफ इटो जे इटो अत्लाह गैस में दोनों कार्य में दोनों फ्रस्ट ट्यूनेस हाफ तेरवाने कार्य दे ट्यूनेस कौन सा जेह तो मस्से कुरेन वेट्टोनी हिट अत्लाह वाने फ्रस्ट आरंभ दिन दिमोल अत्लाह में दोने इटा कुरा कुरियंग हाफ में दिन हाय सब दिमोल अत्लाह कुरियर में दोने जापान कुंत्री ट्यूनेस हाफ में दास आरंभ तेरों का कार्य वाले बैक और तंगल फातो सेंसर को कार्य होल कुंत्री इतने जैसा सेंसर करते रहे सेनो सेनो कुरिया ये नंबर है कुरिया आरंभ दिन दिमोल अत्लाह में दोने सुगावार फात जिला तंगल फात इतने कुरिस जे हिट होया itu anak sugar ada yang back kalau faham dia bola macam mana kerana atlet macam ni kuriya itu kura kuriya dia bola jeh itu atlet faham dia jadi macam ni jeh lah anak si itu kura anak kuriya dia bola Jepun half terima sahli 70 minit kuleh faham half macam ni ada 9 minit kuleh mesti Jepun 70 lalu half Indonesia kalau ada macam Jepun kau tuh faham itu korang kuriya seno, seno bola tlah medun orang carrying kuriya, medun orang nas kuriya dimbola tlah medun Jepun kurun tni number etre, kuri don fahatun dimbola anikas seno atlah sensa carrying kurun tni kuriya orang fahat orang medun dimbola madman kuriya kuriya short pass tak dengan kuriya as medun medun suwa garai fahatun dimbola tlah hamat jelek ni Jepun kurun tni fahatun etre sensa carrying kurun tni adif seno, seno tni tni kuriya dimbola dia carrying kurun tni adi mati pernah tu nas suwa garai adif tangan kuriya bar wedge bola bear wani as bear wani kuriya suwa garai bola kontra kuriya nas kurna kah dandi carrying Penalti ada di malam ini dia ber. Indonesia half tering abdi ada di Indonesia. Mereka sekurun tering badut kurang kamera dapat kurang di Indonesia. Tapi kurun tering dengan orang asli tering. Tera number hand number. Itu ruang itu hamil ada kurun fikir kurang ada ni. देखो उन तरीन तेरे नंबर आहें नंबर में यार कोले में लगते हैं अब दिया सुप्री फेबी चोरी क्रेड इन्फर्म कोले में है कुलम को तेरे लीफ एज हमें ट्यूनिशिया हाफ तेरे लीफ एज हम पुरे फरवाद हैं Kurir phone awal dan bawa fahat untuk medini talbiya, talbiya hari mati dimbol. Itulah bagaikan fahat area itu untuk Indonesia keeper adif, keeper kaya semua grab, orang keeper adif. Fakir mati mati kurir phone awal berada sebab medu banyak carry. Kurir phone awal Jepun pun tidak boleh, kurir phone awal beru. Indonesia keluar memang half medah sama medu boleh medu orang Rusia Jepun half tering keluar. Indonesia kurun tering kurir dalam masa kurun tering boleh Jepun kurun tering dimbol atlet atau kurir. Semua grab yang kurir dimbol, funda kurir adif tering dimbol. Kita lihat sama sekuran timnya sekuran tim difa kuri final bola Jepun half tering. Macam ni bola kontrol kontrol tering kari dia. Jepun kuri tiga foul. Ada mimet juga. Evis rindu kari dengan di fan fan. Macam ni kuri final ni half ke muda kuri sensa kat tangkul kari macam tu berani macam tu orang kari bawa. Penalty dia kari dia dia kari dia tim kuri tiga. Itu lelai apa tu? Indonesia getting a matter of fast country ka bole pri kuri phone wale kuri phone wale bola penalty re athere keeper fumangara bola athla itu logo to hamer tren de minute kule baak mo the hatar minute hatar ek sona ko japan mo kuri phone wale japan ko kuri phone wale Indonesia ko tren ha meja sa matlab bola fa fatem bula kari hol kuri tren natto penalty re kari hol kuri tren ka area tren hol keeper medini keeper kuri anfala tari mati Ben Mida, Kuria, Najib Bria, Atlaf Kuria, Fonwal, Bola, mungkin ada saya kari oleh gar number. Anda boleh faham terus ada semua gerak anak tua faham tak jehilaf. Mungkin orang kari anak kerja Jepun half terengar dapat ing Kuria yang amat terengi. Jepun kurun tiga, J itu bola berikut. Tunisia gelum Kuria ini bola faham tu. Mungkin orang kari huri kas number anda Ben Mida, Atlaf yang mana Kuria sensa kerja Jepun half tereng jehilaf. Kuriya fonwali bola penalti kerana tangkulnya baru hilang. Jepun kuntri ngatlaf kuriya suagara tangkulnya fatun dimbol. Hit or attack Korean, Danny Devito Massacre, the J Hit or J Hit or attack Korea, Medunga carriers, after penalty carrying as Armatunga carrying Korea for the ball at Tang, Japan, Kunta, Korea, the car, Jasab, Tunisha, Kunta, not to have a Tatan number Kunta, ball at Tang Korea, no Danny was penetrated down with the Tunisha Kunta, for a bit. After Medai Sabon, the Fang Hillo, Tunisha after Japan, Hillo, Hillo, Hillo. Sugara ille. Itro ko to hamre tere team ne to back le ifa. Hatre se mukin Japan ko. Japan ko tere ille bola. Fahat ille fahat ito. Atlas kuriya div sano ya sano sensa ka kari fahat ne fahat ne mati ita kura atlag mari jela fahat ka sano ya sal. Mitro hura sko sensa ka dwan kuriya jela kuriya din bola atlag half meda sano mati ma kari kuriya kus kuriya din bola kontra bola nole don. Don ne ito ei ne fahat jela bola beret. Throughout the Hamilton train, near Hatter met Montefiore. Swagra Island, Japan, and then penetrated Admiral, the Liberal contract with Swagra, and a Korea Dimbal Tangle Bar, which Mifar, Tunisia contract, the Defaco Korea for Albert Half Medais Abu, and it gets the ball and contract with a back of a father, then Defaco for Half Medais on Japan, Kuntin, Seno, Moran, Seno, Korea Bole, in Tanaka, Tunisia contract, but then Japan after Sensaka, the one Batu, and Korean as Arimataka Jilla, Marjilla, Fata Jilla, Tangle Fatu, Half Gimedanas, and Korea Divi, Takriang, and a back of Tangle Fatu, Sensaka, the Mount, Tunisia, half the Kunti, and Medai, Meda Fatu, and Dimbal. Talbi, Tamedon, Candy, Bola, Tamedon, Horace, Tritin, Flora, the Bola, Half Medas, Armatin, Rakar, and Quintering, Attafi, Attack, and Tunisia, Quintering, Caribole, Japan, with the Quintering, and Japan, Quintering. We found that good. Japan, Quintery, a Bola, Hoda, Masse, Kuri, Eternal, Tunisia, Quintering, Japan, with the Quintering, the Father of Tibu. Eternal, Tunisia, Quintering, a Father could come up with it. Baki Moti Machin M minute, Matare Smoke Japan with the Kuri through to Libni. Haminet Japan Kutinu half three Sano. Tanakan Fatan Sano. Sano Flat Armatin Limbola. Tukura Tanaka, Tanakan Flatan Matin Wakari Kunti Tunisia Hamid Penetican Japan Kutin Bola Fan Korean as Nara de Tolent Tunisia Kutin Bola Tlafi at La Korea. Bolatan Korean Armati and Emu have made over some Sakal Kari, Jira Dam, the Kari, the Japan Kuntri, Bolatla, Tanaka Tangle Fato, and Timu Kuntra, the Molan, and Fanka, and Tanaka, Tanaka Fato, and Divitaku, Itakura, Itakura back of Fata, Vadilaf, Japan, half three, Maron Kuri, Jila, Hachuni, half three, and Sakatan Kirikira, Vadifakari, Kuntri, just Sali, Menakas Fata, the Japan half three, Korea, Takura. Takura, Dimbol, and Kajoshi, and Kajitakura, and a Fatu, Bola, just Sali, back in which we couldn't begin with the. Hataron Lando, Sundano, Japan, Mexico, Ami, and the Mechuga, Roman Faha Kurveni, and this card of finger with someone. Mechuga Kurun, make a media, Hatar Sumako, Japan, Mexico, Ami, and Sabo, Ramiz Mahawal.
1: Shukria, Sindri, Almen, Ami, Japan, Mechuga, make a media, Tiri Savan, Mech, Almen, World Cup, Kati Befana, Magnetic. Tiri Savan, Mech, Nimigan, Dier, Mihar, Mivani, Mimi, Japan, J, Hatar Landa, Kumul, Jumla, Mubarato, J, Landu, Sate, Kanoya, Kanraf. Almen Ding Tibefuna, World Cup match Guinness Day in Mire, Mire, Nue Jahar Tibefuna, Almen Badukuran, a Spain, Saudi Arabia, Badukuran, Michaikiga, Almen Mihar, me group of Badar, group Tauge, Point of Badar, Mihar, Japan, West Mivani, through Tim Point, Akiga, Hatter Point, Hamukofa, Emi, group Mihar. Hatter Pent Lipa Murti, Netherlands, Japan, then Sweden, Amethi, Tim Pent Lipa, Tunisia, West Pent, and Nulibe, and we a group, Evana Devana, Vara Boda Vadukurma, Sweden, Akiga, Japan, Badukura, Machiki, Vara Forga, the Machika Vagendan, Mimich, Kurma, Hamjifavani, Mijun Mahoga, Fansaviuka, me the team, Eko, Egadi, Gakulani, Hatter team, a they stay Demega, then Forga, the Mach, Tivana Hamagan, the Kumi, the Aki, Army, Mihasabo, Miaduke, me, Mach Nima, Akiga, live courage. Madan, Rakravia, Umid Kurani, Mirati Befuna, Badluanaka, Miadu Mikanis, Metoge, Tafsila, Adi Mubarata Behe, Malumata Befuna, Kamdi Malumataka, Adi Alman against the one, me live commentary, me Alman Balag, and begin the commentary, TV Balag, and the commentary, the Befuna, Hippolam Jefatagota, and the one commentary come out mid Kurum, Yasamo, Miaduke, me live college in Mala, Bakilan, Huria Befuna, Bara Ufarikama, Bajer Kamade, Wassalamu alaikum, Oramatlahi. Wabarakatuh.
2: ದುನಿಯೆಗೆ ಹತರು ಬಿತು
3: ರಾಜೇಗೆ ಉತುರ ದೇಖುನು
2: ಖಬರ ಮೌಲೂಮಾತ್
3: ಹುಟ್ಟು ಮೆನ್ನೆತಿ ಸವ್ವೀಸ್ ಗಡೀರು
2: ದಿವಹಿ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡು
3: ಎಂಗ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡ್ಡನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
1: ಫಿಕ್ಹು ಸುನ್ನಾ
4: ಕಲೇಕ್ ಫಾಣಾ ಅಲ್ಲಾಹು ರಸೂಲನೆ ಅಬು ಹುರೈರತ್ಗೆ ಫಾಣ್ಗೆ ಅರಿಹುಂ ರಿವಾವಿಗೆವೆ ಏಕಲೇಕ್ ಫಾಣ್ ವಿದಾಳ್ವಿಯೇ ಹಮ ಕಶವರುಂ ರಸೂಲುಲ್ಲಾಹಿ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಹದೀಸ್ ಕುರೆವಿಯೇ ಇಸ್ವೆದಿಯ ಉಮ್ಮತೆಗೆ ಮೀಹಕು ಏನಾಗೆ ಹಿತ
5: ಇಸ್ಲಾಮಿ ಕೌಮ್ ತಕು ಗಮಿ ದೆನ್ನೆ ಗೊತ್ತಂ ಅಮಲ್ ಕುರೆ ಮುಂದಾನಿ ದೆಂಗೋತಿ ಹಗ್ಗು ನುವಾಬಯಕ ದೆವಿಜ್ಜಕಂ ಫಹುಂ ಮಿ ಎಂಗುಣಿ ದಿಂ ಫಹುಂ ಎಂಗುಣಿ ಎಂವೆಜ್ಜ ಕಮ್ಮು ಗಾವಾಣಮ ಎದುಮರಿಂಗೆ ತೆರೆಗೆ ದೆಗೋತಕಂ ಎಬ ಇಶಾರೆ ಕುರೆ ಫವೆ
1: ಫಿಕ್ಹು ಸುನ್ನಾ
4: ಕೊಮ್ಮೆ ಹುಕುರುದೋಹೆಗೆ ಮೆಂದುರು ಕುರಿ ಎಗಾರ ಗಡಿ ಫಣರೆ
6: ಎಂಗಾ ಸತರಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಡ್ಡಿಯ ನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
4: ಹಮಾಯ ಗಣಿ ದಿವೆಹಿ ರಾಜ್ಯಗೆ ಅಡು
6: ಇಂತಿಜಾರ್ ಕೊಲ್ಲವ್ವ
7: ಮುನಿಫೋಹಿ ಫಿಲ್ವಾದಿ ಮೌಲುಮಾತ್ಗೆ ಖಜಾನ ಮುಸ್ಸಲಿಕೋದ್ದೆ ಎಮ್ಮೆ ಇತುಬಾರ್ ಕುರುವೆ ಬ್ಯಾವೆರಿಯ
5: ದಿವೆಹಿ ರಾಜ್ಯಗೆ ಅಡು
7: ಎಂಗಾ ಸತರಸ್ತೆಕ್ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡಿಹ ನುವೆ ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್

0: ఇస్లామీ తారిఖ్ తెరకురవే దతురు
1: ముఖద్దస్ తంతన ఇస్లామీ తౌసీబ్ బినా కురుంగా ముహిమ్ము దౌరే మదా కుఫావా సమాంవి తంతనుగే వాహకత
2: ఏకమం బల్కిస్ కి అస్తు రస్కం ఉతి కొం సర్హద్దె క్యాతో దెనిగన్నం ఆర్కియోలజిస్టుం వరబ్బుడు సమాకం
0: రత్త బినా కురిగోత ఇల్మం హివర్ది బింతౌకా ఇల్మం హిత్త ఫ్రాదిగ
1: ಕುರಿ ಪೋಷಿ
3: ಕೊಮೆ ಹೋಮ ದು ಹೆಗ್ಗೆ ಹೆಂದುಳು ಅಗ್ಗಡಿ ತಿರಿಯು
1: ರಿಪೀಟ್ ಅಂಗಾರ್ ದುಹುಗಿ ಬೆಂದುರು ಎಕೆ ಜಾರ್ ಅದಿ ಬುದ ದುಹುಗಿರಿ ಅಗ್ಗಡಿ ತಿರಿಯು ಎಂಗಾ ಸತರ್ಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನುಯಿ ಕಿಲ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ 98 ಮೆಗಾ ಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
3: ಇಂತಿಜಾರ್ ಕೊದ್ರು
4: ಮುನಿಫೋಯ್ ಫಿಲ್ವಾದಿ ಮೌಲುಮಾತ್ಗೆ ಖಜಾನ ಮುಸ್ಸಲಿಕೊದ್ದೆ ಎಮ್ಮೆ ಇತು ಬಾರ್ಕುರವೆ ಬ್ಯಾವೆರಿಯ
5: ದಿಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
4: ಎಂಹಾ ಸತರಸ್ತೆಕ್ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡಿಹ ನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್

ఏకమనా విదాళువి హమకశ్వరుం రస్రస్కలుం హంగురామవిరి గొతుగా రషకం అరావడాగిం ఫినమ ఎరషె సున్నాఫతి కురవ్వ ఫసాద కురవ్వ అది ఎరషెగ్గి అహుల్వెరిం కురె ఐజ్జత్యరిం నిఖమతి కురవ్వై అది ఎవరిం కాంత కురవ్వని ఎఫదైన్నే.

2026 మొబైల్ టికెట్స్ యాప్ మీ అప్లికేషన్గా మిగత దే అప్లికేషన్ వహికురుమగ సబబు మెచ్చు ఉన్న దోస్తవుగా సవాతక బార్బొడవే ఎప్ హుట్టుమకం అవు హురసళా డిజిటల్ టికెట్ తవ్వు రక్కాతిరికమా హమజహు యగింకొద్దే సపోర్టరున్న ఫసేహ కొద్దున గొతుం మ్యా అప్లికేషన్ తెరేగా సీదా టికెట్ ఎప వాసిల్ వెవ్వేనే ఫసేహ లింకెన్ హిమనఫవే మిఫద హరుదన డిజిటల్ నిజామగ సబబుం ఫీఫా వరల్డ్ కప్ తెహ సబ్బిస్ అప్లికేషన్ వెగిందని బొడెతి కుళివర్ ముబారా తమ్మినేజ్ కురుముగా టెక్నాలజీ బేణుకురాని ఎంఏ జమానీ నమూనాయ మియహరుగ వరల్డ్ కప్ మెచ్చుతోగ రస్మీ నతీజా దక్కుం ఫెషిగిన్ మెచ్చుతోగ టికెట్ హోదుం వెస్ మీ అప్లికేషన్ నాయకు మేమని హురిహాయ మిన వెస్ వర ఫసేవెఫ ఏమేమ ఫుట్బాల్ ఫోరి ఉన్న హురిహాయ హుం తిరిం వెస్ వాణి లస్నుయే మీ అప్లికేషన్ ఫోన్ డౌన్లోడ్ కో లాగిన్ వేల అడుగున మెండ అబదిస్ అడుయే వాహకే మీ ఎకి గొత్తకుం నుకుళెదుం తిరికం హున్న ఫరాయితక హాసుకు ఎకి వసీలెత్త ఉఫత్త వాహక నమ్మెస్ కొమె ఉఫెద్దుమకాయకు ఎ బేణు కురుముగ దతితకే వెస్ కుళిఫవే ఎకమకు మీ ఫహర్ దిరాసా కొల్లం మొళని బేణం కొల్లం వర ఫసే ఒఫెద్దుమగ వాహక మీ డివైస్కి హగీగెం హోదం ఈజాద్ స్టూడియో ఫెండ మన్సర అడుతక బదాలహింగ నాగీ లోజిక్స్ న్యూరల్ ఇయర్బడ్స్ అఖీ ఇన్సానున్నా మెషిన దెమెదు మువామలెక్కుర నిజాం తహుకే దాయిరా ఇం హోదఫవా ఆద్యా హిలాఫ్ బొడు కురియరుమే మీ సికుండియల్లవ్వా న్యూరలింక్ పద ఇంప్లాంట్తక ఖిలాఫ హషిగణం ఎవ్వెస్ గెల్లుమె నులిబేణెహెం బేణుకురవే రక్కాతెరి వసీలతే దునియేగ ఫెంవరుగ ఫాహకొల్లవే షరఫ్ఫెరి ఎవార్డ్ తక్కమవ్వా టైమ్స్ బెస్ట్ ఇన్వెన్షన్స్ ఎడిసన్ ఎవార్డ్స్ గోల్డ్ మెడల్ అది సిఈఎస్కె గిన ఈజాది ఎవార్డ్ తకెం హాసిల్ కొఫవా మీ టెక్నాలజీ ఎకుంఫుని నందీఫవణి ఇన్విజిబల్ యూజర్ ఇంటర్ఫేస్ నువత దివెహింబునానమ ఫెన్న నుహున్న మువామలాత్ నిజాంగె నము వాగిణితిఫవా రహుమెత్తిరేకం అమిల్ల మినివంకమ్మాయకు దిరిముగ ఫుర్సత్ హోదా దినుముగె మ్యా మగ్సదుగ ఫెషను మీ ఈజాదుగ సబబుం అతుం బేణుం కురుమే అడుం కోమాండ్ దినుమే స్క్రీనక బెలుమే నువత కెమెరా ట్రెక్కింగ్గె నెతి డిజిటల్ వసీలత్త బేణుం కురుమా ఇంటర్నెట్ బ్రౌజ్ కురుమా కంప్యూటర్ హింగుమా అది ఆటోమేటిక్ ఫురొల్లి గొండి కంట్రోల్ కురుమగె ఫుర్సతు లిబిగెందే బొలుగ హరకాయత్తక బీనాకో మసీకి కుర అమిఫద్ హెడ్సెట్టక కంట్రోల్ నిజాం బదులుకొల్లుమకి నుకుళదుం తిరికం ఉన్న ఫరాయత్తకం ఎహి తెరివా టెక్నాలజీకి దాయిరాంగ బొడు ఇంకిదాబే మీ న్యూరల్ ఇయర్బడ్స్ మసీకి కుర మ్యాగండ్ అసాసకి ఏగ అరిమతీగయా ఫియకంటౌక హరుకురేఫవా ఫెమ్మర్ రగళు ఇలెక్ట్రోమయోగ్రఫీ నువత ఈఎంజీ సెన్సరుత మీ సెన్సర్ తకుం సికుండీగ రాళుత దినగతుమగ బదులుగా మూనుమతిగ మస్తకం అన్న కుది కుది బదలుతక వేగ ఫిత్తుమం అన్న బదులుతక అది అగాం బేరును ఆ కుది అడుతోగె సిగ్నల్త దినగణే పేణుకుర మీహా లో మరాలుము దద్దొళి హరకాయకొల్లుము బో అరికొల్లుము నువత భూమహిల్లాలుము మీ సెన్సర్ తకం ఏ మస్తోగ హరకాయత ఫసేహకమాయకు దినగణివే ఏఫహు మీ సిగ్నల్త నాగీ ప్లాట్ఫామ్ గా వా పారుగద ఏఐ అల్గోరిథమ్మక ఫొనువాలా మీ ఏఐ నిజాము మూనుమతికి కుది హరకాయత్త సీదా డిజిటల్ కొమాండ్తక బదులుకొద్దేరు ఇన్సానున్న గస్తకానులా కురివే హరకాయత్త ఆటోమేటికు వకికో బాకీ కొల్లా మీకే సబబు మీ నిజాముకి సహకం నువదిహ ఫహిం ఇన్సత్తెవ్వురే మచ్చ దిమిహెట్టే నాగీ కుంఫుని ఉఫద్దాఫమేవా న్యూరల్ ఇయర్బడ్సకి బేణం కొల్లం వార ఫసే హైజాద్ మూనుకు ఇషారాతం కంట్రోల్ కురే మీ ఉఫెద్దుమకి నుకుళదుం తెరికం ఉన్న ఫరాయితక వార ఫసేహ బేణం కురివెని ఉఫెద్దుమెక్కమ దాయిరాగి మాహిరుందకే నాగి కుంఫుని అండని నుకుళదుం తెరికం ఉన్న ఫరాయితక హాస గెజెట్తక అప్లికేషన్ తప్పెస్ ఉఫద్దము ఈజాదు తక గుళేగుతం వాహక దక్కాయరు ఏగేమె ముహిము ఇం అసాసకి కొబాబా దునియకి బొడెత్తు కుంఫుని తకుం బిలియను రుఫియా హరతుకొగ్గెన్ టెక్నాలజీకి దాయిరాయి కురియరా దేవుమకి ఫాతుకవా సీడ్రకి కొబేప టెక్నాలజీకి గురహయం అడుగడుమే మేధస్ తతురుకొగ్గెం మేళని హమ మిస్వాల్తక తాఫాత్ జవాబ్దకి లిబెనికంగె ఉమ్మిదుగా అడుగడుమేగ మీ దతురు కురియగ్గిందేమ కూరిం మీ దతురుకి స్పాన్సర్ మతిం హందాంగా కొల్లమా

0: Puri Deva Tamra Islani. What love, hey, hey. Jimoy. Timbot Nanga do Contenas Korea de Maramabra, Bara Devone, Alimova Denje Boramabra, Bara Devonis and Mabra Bear, Devonis Armating, Irmat Fran was bear. Tim Minute Play Fava from Yarmo, the Invescula Kalan, and Uje Gadua TC Sports Club. Inas Dimbolis and Inas Metros, I found Bolat Nans and Saka, Dimal Korean as Korea, Dimbol Tangle Fata, Jasali, Mifaro, Iham. Dimbola gaddo contenta da back of fata di Donalio Curia. Dimbola fata una semana de mal Curia di metro e carry Curia de Molatna Curia de Otto Jazlan at Latan con le fata contenta Curia fino alla bola di Fran Curia di half meter penalty carry fino di Fes TC penalty retta nel libero keeper. Riper Curia fino alla bola Curia at Laf Ausam. Real one, real mathematic career for a contract and vibe contract called Larmating Korea down on three meter and carrying for Gadur Kundali, Muhammad Ali, Muhammad Korea, the Moratan Korea, Menaski, half meter, Jela Korea, no more independent, Majaja Salvo, Trocol, and Berma Kurin Nagadi, if you penetrate and gold, the record under Vahib Jaja of Inas de Fakuri corner, Kabir Gadur Libya, Devana corner, Matrius Devana corner. Iro Trocano Nagadi Vahib. Corner Nagadero, at the foul half of fast minute, Kulemi Armotin. Got to a corner Nagar, TC penalty, take a gold area at the Marco Laborisha, penalty, penalty, penalty, penalty, fast country, Marco Lamoleco, Hakuntering area today. Nagadimola gold area at Remi Faro, Emerald from Mary Keeper from Marabola at Lagavet, and keeper Daniel. Come away. Guntrek Vetiva, TC Kuntrek, gold, Gadanikari gold area at the Vetiva. Inazei una bolla di fa come tra non è come stragani a me e te ne qua barra mi haro parva de fa un fast minute con l'ef mi haro moti fortuna fa un indiero se deve scuola caldare in oggi gaddo castisi e castante l'oggi oti mi haro smati e ma è una tigia Miaro, in as a farwa then could over to Kulon Hutada Motu. At the me table of Bella Romana, mere table of a Kuriga Mulani Bisbur, Tihapo and Taki. I'm a Evanagamuran, the Vanagamuran TC. Appoint Taki M. Fulgumla Hura at the Green Street. Appoint Taki in as far away and a Kulim Bear and Kulum Bairum Badlo and Utrukulum Faba Miri. Both Korean as Korean Korea Demo Hassam, Hassam Korea Metro Matin Cham Borat Damidening and one number Kulum Tria Ali Homoda Tangle Fato. Then Masai Kuri Alim. Alim kare hori kunti avahe batla kuriye phone avahe batla kuriye phone par hamen dasa matlang kuriye div ayham kuriye dini board prince area tere vade abe dekho unte chamira boy jimo abe nagade mula chamira bolne jaja kare di mula bolne difa kuriye abe donalio adna matmatin difa kuriye phone abas tc half tere avahe bo abole hene slang kule bar demoni aju fan bola tay tc captain aju fan Korea Dimbola, I awesome Dimbola Metering, Inaz at Laf, Vahibu and Atra Korea Dimbola Sid, Arifshan, Libija, Arifshan, Contra, and Sintakal, the Utrukula Dima Contra, Area Tira Dinvanan, the Ali Mohammed Contra, Koldenik, Madu, Itakari, who real one, Bola Tlafi, Atla Korea, I am and about the Madamu Korea, Mianani, Metro Karen, and Saka, and Jafra, the Bola Contra, Kolden Korea, Mianani, Jimo. As a Trevada Kuridam Kari, who recruited the Fakur Branica Satang Fata, Jatango Fato, Limbo, Rilwan and Casmedran carrying at Light Matifarato Morin. Got to half ten Dimbol. Got to Kurunting at Lang Kurunta, just several Tangle Bar, when it at Levi, Jimo at La Tangle Fato. Dimbol Ajifan at La Kuria Divi, got to half ten board Prince Morin. Prins Tangol van Sensa cu tutul de mal trebuie să hafte în ina din ascuria din bol jima contra cu langas hulon frato curia din bol meu ngani chami era cu se rete van chami era nu număr ai ham bolat la curia fonal cu mate curi culun tri navar număr culun de zinan gaji fon la cabe tisi ali be forte ma corner meci cu timma na corner hulon de cunu canu life corner tisi naga dero gaddu penalty rete ti hai tine atare fast corner trebuie timi naga din bola penalty carry carry penalty atare ngai bola gaddu corner trebuie bol difa cu area ben real one atla curia devi ari mati huno ir mat fratu ngai carry penalty mar corner trebuie bola contra colla curia mate huri gaddu corner natto fast ja tangla fatu atare din bola bandha hajfan curia dini Ilvan metrem bole fam hulon fam curia du colli matris wahida wah dire carrying divi ai mai curi fon wal bola bar ne gol retre de buni keeper fauga fon nomina de colle fa evs cola calda ne noje keeper sab ja curia fon wal bola ali mohammed due care de inas ber colli mentre va care a colta sinemat fratum ber Adlu gelum kuriyan Ali Muhammad en kontra kola Fatem Brilla kura kona tere jela tan kola tere Ali bola libe Thomas e kuri etanu ajazzane sori bola ta kuri din bola tan kola madwi jassale monle TC kulun tere na gaddo kulun tere matmati kuri fon ad bola ma bada bana seria tere ori keeper keeper Daniel TC keeper bola na gafir mat frat penalty abero ori ina zadini Inas din bola meter atle Aiham curie fonal de bola fratum bola la board prince curie div jimo jimo control cu libertan cu le baru rifian atlani jimo etan foul Gaddu after life jhon curie fonal de bola as benetri admalum aiham bola atla alim bola atla kontra ko la kurmat kontra to area tena gadim bola mi far wahibo kontra ko golen father hundi bola mi far atla hajfan atla kurien area bin ahusan ahusan kurien ha medasam kurien dif aiham aiman al mi hulon fratro ga bara karim wahida wahid tan kola etren bola chamira kontra ko la tan kola kare kurien ahusan ma ahusan metren dim bola atlan kurien as kurien jela kurien dim bola nikas chamira atla kurien dif hulon fratro bola kontra kurani medasam jimo atlan kurien kare to natto kurien dim bola wahido bodwe pelte ro kare hulon fratro de kono kono frole fast bola berwi Gol kurmetin lifen John Jahangas Emmanuel bol evan fahat jela area tere keeper gol area tere keeper bojum an fratan matin dif Emmanuel Emmanuel kuria midin irmat fratum kuria din hon kurda titin frolad bol medan kar Ali Muhammad control kolla tan kole fahatum an kas din bol atla kuria TC haftan kuria fono inas mon penalty carry wahidu an atto area tere fahatum keeper keeper di area kan kuria din bol ajfan egar mit fawa fun kole landen no james back Ausana dimbol ausan tirtirin kuria divi no number i ham bola atlan hulon frato kuria midani kuen kari hori kulun tia zinan gwa natto ha kuria jassa de bola tangole bana hines bola atla kuria jila fahata embri fa tangole fahaton divi mamad fahaton hori ausan main kari fahana dia bola fahatun atla fi hajfan kuria irmat frato i ham main kuria naga de bola penetra vannam midani kulun tia nega libe verne fahato rifshan bola atla fi Atlan hulon frato bidadu haftan kuria ngas medran kari kuria fona bara barab barang abadu be ali menes ma bola bola bar de oni hari mati hulon frato be leaving ellum tc tc ellum wah dole ajfan ngelli bola ajfan bola atlan marwane tre jila metren ina zadifi TC half trainers bola tane irmat fratam bola in fast kuria rilwan din bola medron hore so irmat fratam ga carry rilwan do hokas bola control ko feria tere vannang abde board pe se vade je area tere vade kuria fon wan je bola ma bola bar me fam jasa da bola atla gaddo kontri ano kuria fon nam jasa da bola atla ngane ka TC kontri ngas kuria men ha mida san jilaf dire kare board prince penetre kare fat jilaf tangole fat hen kontri ka jimo jimo kuria na gaddo penetre tere control ko officer ko mehiri tano Chamira. Tera minute fa fa kule fa. Observe visam penalty de atrain irmat frat life jhon kule fa. un frato. Curie fanno bere, bere, donalio, atlame, dron, rosa, curie di mole, va, hai buffo marino, bodo, non c'è di mole, fa, don't laggi, fanno curie di mole, rifiano, attacchi, laddu, after, and curie, as curie di mole, ajazlan, atten, curie di vali, muhammad ali, muhammad, curie di vi, rifiano di mole, barbi, inas, atteneria, bere, curie, as uturgo, non gai, cari. Vi sono conato un irmato fatto una gara di assalto a curifona per la half medesima matlagim, curiam in a gimo e terendi vi, chamira, chamira fatta, usama, some curia board prince medrakari, curiangas and a fratanamati, vahid di vahid bolatla, medas and curiam yanani, amedas and lafangela, curia di morani, chamir, ayahame, penalty, roga, and lafatola, editor of antinculantri, fatum di vi, usama, usam si da gola, ma fono alibore di ego, lo first animati matematin bere. Gol curvati in lefeggio, la due. Fafafum. Sada mele cule fa gaddu agasti si caslande noge. Tisi che curunti e gubadu la curani e gara number cule marani. E gara number. Danish Fabani subbis number curuntiria. Ajufan a team captain and a captain band in curunti caval cola. The number Kulantriya has done a deep fed. Kuria for the vibe, TC Hamid has a control of the Mifar Kari, the TC Chamira followed. What do I leave a jump? Half Medasa Metrevatang Hulong Frato. Penetrate Hulong Frat, Kana, Dimava, Kalagotan, half medal, some Grana Baba, Metrover, and Metricuria from Hulong Frat. Rifshana, Divahi Borga, Matagol, and Tiria, Dimatum, Penetrate, Aromatia TV. Gaddu, Hatarakul, and Zeku, Penetrate, Hulong Frat, Kana, Matagol, Ali. Vahib Kurina Gadimura Penetrate, and Goldia, Carifeno Gifa, Goldia, Irmati Frat, Motro Colombero. Fanar me to play for the one half of the school of the language. Welcome to Leafy John, Korea for Wallace Chamira Jimmy. What Jimmy Morgan found Chamira Chamira Golden to keeper, keeper in as a mini, in as a dimble, in my flat penetrate, a bear and come and Korean men and Madamano in as Korea Jilla, Medas. Kurian as Kuria for never Hurong Fratum Varabara, the Vaid Contra, Metre, Ongani, Ayman, Vesco Seria, Vanani, Vakari Vaid, and Attakari Contra, Tram, Fargadu Contra, Janikas Vaid, and Div Board Prince, Diria Kari, and Fatan Kasvaid, the Vaid Board Prince, and Dimor Penetra, and Div David Makurutria, Jimo, Gola de Mephon, Jimakur, Contra, and Kasimo, Libajima, Gola, Kajela, Tangle, Borda Dini, Board of Faga, Jiva, the Board of Penetria, and Golia Kari, and Matran Seria, and Libij, and Kurtika, and Area Bear, or Contria. Ata kure inas jam te inas faya ta inas noen kulundri faya ata irilwanei fatu mane kasti ti kulundri atla ke ti captain bolat da yas dan kul seri atre vannani far gaddu kulundri ane kula sam sam je hume dif moti penalty atre penalty enno eria ber ro kari ne bola kontong tre vettoni penalty eria tre kanno vettoni ki 17 minuti kula ifa gaddu kasti ti sports club sta ne noje Fauha from Mihar Moti Satar made Kulev. The team of Miss Bangala, these go Kulet and Fenner, the team of Miss Hamadas Ufadan Kulet and Hines. Sume, Kandava, and other school Kulev and Nervous Team Gandhi. Leaf a jump. Penetrating Irmati Fanat Penetrating Rong Matika with the Bola Bavala. Kuria fonwa mit beti se dekhun tren us bo ala kuri macha va gata gaddu ge hatar kulun tre kuti bikama alon mi eri emi engalum ba fennani hatar kulun tre gol deria ge hulan fratu ga bori board press penalty point kara bori de number yas dan mad kolle chamira bori diere hulan fratu mad kolle tc ge jo kuria fonwa ba ma bada matmatin de dekhun kulun bera Ashara minute kulaifa. They were half. ఎవ్వెస్ కూడా కళ్యాణ నిలిచే టీసీ ఏకాదశిగా అధ్యోగిస్తా నిలిచే ఫెజ్జం కుడి ఫోన్ వాళ్ళని కీపర్ భోజన్ ఎక్కువ టీమ్ కీపర్ విదేశీ ఎక్కువ ఉంటుంది టీమ్ విదేశీ కూడా ఉంటుంది సంబోడు కీపర్ కుడియ ఫోన్ వాళ్ళు మెదడు క్యారీ తీసి కూడా అవసరం పదం కుడియ దీఫి జిమో జిమో అట్లా కుడియ దీఫి ఐమ్మ అయ్యా మనఫరాత వాహిద దీహి వాహిద మెదడు పెనట్టే కనకని కొంటో కుడిమతి కొంటే నట్టు బోడక కుడియ జీలా జినాను నట్టు ఫాతి ఎంబ్రిదానికి కేసు కుడియ ఎత్తరేం దీఫి జిమో అయ్యా జిమో ఏరియా బేరు బోడ కుడియ దానికి అద్దు కొంత నట్టు కుడియ ఎంబ్రిదా కాసి గోదాది మా ఫోన్ వాళ్ళు బోడ గోద పన్న మనో కీపర్ వరల్ రంగు సేవ దెమ్మే వారు రీతిగా కుడి ఫోన్ వాళ్ళు వర హుషియార్ కీపర్ భోజన వెట్టి టైప్ బోల్ బేరుకొల్లి అని అది నుజం ఉన్నాం అమ్మ గోల్ తెరే వర నుడక వర బాధ దెమ్మే కుడి ఫోన్ వాయి జిమో టీసీఎల్ లీఫ్ దేవన కోనరు మెచ్చుకు హతర వన కోనరు నవారు అని పెడితే లీఫ్ మోతి వర బార రీతికు ఫోన్ వాళ్ళు బోడే దెమ్మే మీ ఈరు దెక్కును కను లీఫ్ అయ్యి కోనరు నగా టీసీకి కోనరు నగా అదరు పెనల్టీ అత్తరే టీసీకి తినే హతర కూడా నగా దింబల గోదరి అత్తరే మీ వరకు కుడి ఫోన్ వాళ్ళు బోడానికి కేసు దేవన కూడా కుడి ఫోన్ మావిడ బేరే దీ అని కేసు దిగుతాను ఇట్లా కుడి ఫోన్ వాళ్ళు గద్దు కొంతే దిఫా వర రీత దెమ్మే బోర్డు ప్రిన్స్ కుడి ఫోన్ కార్తీక కొంతే జీవ దెంగి మారాల ఫోన్ వాళ్ళకపోతున్నాయి అని కేసు వాహిత కుడి ఫోన్ వాళ్ళు కూడా మావిడ మతిమతి బారిన కసి గోదు గురుస్తుంది మతి బేరు నవారు మినిట్ కుడి కోబోడక బదులు అన్నది సుమే సుమే గద్దు సుమే టీసీ సుమే గోదు కురిమతి లీఫేజ్ గోదిరే కిరిమతి ఫ్రాత్ బాబా కురి ఫోన్ వాళ్ళ కీపర్ భోజన్ కీపర్ కీపర్ కురి ఫోన్ వాళ్ళు బోడ మెదడు క్యారీ అవు సంబలం కురియ గద్దు ఆమె దాస ఫ్రెండ్ బోడ బోర్డ్ ప్రిన్స్ కొంటారు ఒక ఫాత ఎంబుల కాలి దే కుంతే నట్టు అన్నమర కుంతే నట్టు ఎమ్మెల్యే ఒక నట్టు ఫాత దింబోడ కిరిమతి ఫ్రాత్ రోగా క్యారెట్ బ్యాక్ కూడా ఫాత ఈ నాజ్ అయినా కూడా ఎత్తులే చేస్తాది బోడ చేస్తాను దూరుకోది ఫాతం చమీరాయ సమీర తిరిగి కుడియ బోర్డ్ ప్రిన్స్ ప్రిన్స్ బోర్డ్ అతని దాని అనుమతి ఫలితం వద్దని రిజువాన్ కుడియద్దని ఇంకో సమీరా బోర్డ్ కొంటారు గొప్ప పెనల్టీ కార్ జీలా తంగోడి ఫాతం బోర్డ్ బోర్డ్ ఫాతం కుడి కుడియ బ్యాల ఫలం ఫలితం మధ్య సెన్సాగర్ దిక్కడం మా ఇతర ఒకటి చమీరా సెన్సాగర్ తర చమీరా సెన్సాగర్ బేరే నీకు మళ్ళీ అవసమ్మ అవసమ్మ ఫలం ఫలితం వద్దు అతని కుడియ కుడి దింబడ మెదాసాన్ని మధ్య నవ్వు క్యారీ ఆయన బోర్డు పెనల్టీ నగా దింబోడ బోర్డ్ బోర్డ్ ఇంకొంత బోధం కుడియ ఫోన్ బిఫారు జై బోడ ఎక్కువీస్ మినిట్ మీ ఆర్ మోతి కుళే ఎవ్వెస్ కూడా కదండి నుంచి గద్దు ఒక స్టేజీ సరే నుంచి కుటుంబత్తరే కురియ ఫోన్ వాళ్ళు బోడ సెన్సాగర్ దిక్కడం దిమాలు రిక్షా పడతా బ్యాక్ కూడా ఫాతం ఫోన్ ఫ్రాన్ దింబడ అట్లాగే జినాన్ మేవుడని జినాన్ తంగుళంగా ఎత్తనే దీఫి ఫాతం ఏం కుళంతరికైనా కురియ ఫోన్ వాళ్ళు మసే కురి బోడ ఈ నెంబర్ కొంత ఏమన్న ఫాత చేస్తా బోడీ కార్య కుళంతరి డొనాల్డ్ ఫౌల్ కురి గద్దు అలీ ఫెజ్జం గద్దు అఫ్ఘాన్ ఎత్తనే కాదు బోడ బాబా ఏమన్న కురియ ఫోన్ వాళ్ళు డొనాల్డ్ కురి ఫౌల్ దాకా అలీ ఫెజ్జం బావీస్ మినిట్ మీ ఆరు కుళవిజ్జే మెచ్చుకే ఫస్ట్ క్లాస్ సామినెట్ కూడా ఏమి ఎంఎస్ కూడా కొందండి నుంచి కూరియ ఫోన్ వాళ్ళు బోళ వాహిబు డిఎరేకని కొంటే కొల్దా జస్తాది బోళ మాబడ బారు అనక సరే ఫాత ఈ కురియ చమీర డిఎరే తరంగా దిఫా కురియ ఫోన్ వాళ్ళు బోళ కొంటే కొల్దా కురియ అమ్మి అన్నని కురియ జిమో జిమో కురియ ది ఐహమ్మ ఏం కురియ ది దానిస్ దానిస్ పెనట్రీ కురియ పెనల్టీ హుణం ఫ్రాత్ మడుకొల్ల మీరు కురిమతే ఏమన్నా బోర్డ్ అయ్యి బోర్డు తంగళ ఫాత్ ఉంది బోడ అవసరం దాంతో అవసరం పెట్టించి బోర్డు కొంటారు కొల్దా ఫాత జైలా తంగళ ఫాత్ హాఫ్కి మెద్దాసం హుణం ఫ్రాత్ తంగళ ఎత్తనే దింబోడాన్ వాహిద్ వాహిద్ కొంటారు కొల్దా ఫ్రాత్ అనుమతి దింబోడు ఈ నాజం సెన్సా రొంగకారి మీరు ఇనుమతి ఫ్రాత్ గద్దు హాఫ్ తినబోడు కురియ చేసాం మనమని కురియ జైలా హాఫ్కి మెద్దాసం కురియ దింబోడు అట్లా దానిస్ కురియ దింబోడు పెనల్టీ ఎత్తనే మీరు ఆఫ్ సైడ్గా ఆఫ్ సైడ్ కొరి అజ్ఫాన్ అజ్ఫాన్ ఎన్ను అజ్ఫాన్ మీరు ఫ్యాబ్ ఆఫ్ ఏనా దే ఇంక కుళంతరి ఇంకా ఎలా ఉన్నాయి రిల్వాన్ రిల్వాన్ అయ్యి ఆఫ్ సైడ్ కొరి కొరి దింబోళ ఎమనువల్ బ్యాక్ ఫహత్ ఎమను కంట్రోల్ కొల్దాఫ్ ఇరుమతి ఫ్రాతం కొరియ జీలా కొరియ దింబోళ ফোন মেদিন হুড়াশো করে ফোন আলবোড়া টিসি হাফ তেরেন আলী মোহাম্মদ এরিয়াতে বেনাডি নাকু কুরি নাগাদের আবরি এরিয়াতে ওয়াহিব কুলমতে কুলন্তে গে জানকে সালিম মোহাম্মদ আলী বিজ এনে তা কোলে ফাহাত দিন বড় জাজলান আতলান ফাহাত জিলা ইরমতে কুরি দি ফিরমতে রঙা কার হুড় কুলন্তে আতলা আই আলিম বড় আতলান কুরি আস কুরি দি তা কোলে তে আলী মোহাম্মদ পেনটে কানাদ মা আলী মোহাম্মদ আনকাস কুরি আলী এরিয়াতে বয় ওয়াহিব বয় তে সম্পর্ক কুলন্তে বয় আলী মোহাম্মদ আতলা ফাহাত দিন বড় মে ফারু জাজলান দে মাসে কুর তা কোলে মাডুবি টিসি কুলন্তে আতলা আদলা ফাতুর কোনতে এনে তাই সে কোনতে দিমলা মেলতরে কন্ট কর রিফশান ডিয়ারে কারিং কুরিয়া দিফে হুড়াং ফরাতু আই হাই আলিম আলিম ফাতুর কে রিফশান এনে মেতর তাল ফাতুর ডিফি ইশাক ইশাক গোল দিমে ফোন আলি বল পেনতরে উরি কোনতে কে আজে ফেনে ভেটুনি ইনাসে আল গনে হিমানি কুরিয়া আতলান কুরিয়া মেনে জো কুরিয়া মেনে নি কারে দে কোনতে নাট্টু বালা কুরিয়া আস পেনতরে কারে জিলা কুরিয়া ফোন আলি বল এফ কোনতে কে নদে মত ফাতু হুড়াং ফরাতু মি ফারু গাদ্দ কোনতে বল আতলাফি আদলা কুরিয়া দিফি আলিম বলে ফেন ফাজ জোকার দিয়ে চামিরা বলে আতলা বলে দেবলে ফারা জিনান বলে দিবে তা বলে তা এনে কারে বলে জিমো জিমো মনে নি জিনান এতন কুরি কোঠা গলে গিন জিমো মতি টিসি আমি চান জিম জমে আলিম ভেটুনি এতন এনা জিমো গত বলা তো মতলে ফারওয়াদিন মত কামি আর দন্ডা নিয়ে কো সারাফ এই তরে গুসারাফ প্রথম হাফন সব ফাহু হাফন সব বিস মিনিট কুলে মি হার মতি আলি মে আদেশ ফারুয়া দেনি আরে কুড়ের কোলা কোন হট্টি ফে মতি ফার মে আরে হে তরে কোলা ফারুয়া দেনি ফান সব বিস মিনিট কুলে ফে মি হার মতি দেবন হাফ এভস কোলা কলা নে নজাল গন্ড ওয়াসি ফে মে সাহওয়াল
1: শুকরিয়া সিমরি নিফে জহ টিসি জহ ক্রফন ওয়ালনে চামিরা চামিরা ক্রফন ওয়াল বা মাতমাত গাস আরি মাত ইরমাত ফরাত গাস নেদর ক্যারি গা দু হাফ তরে দানিশ দানিশ তং ক্রফাত নি ইজদান সিম সাকত তরে ইজদান কোন টকল লাফ তি তিম ক্রিন আরি মাত ক্রফন ওয়াল বা ওয়াহিদ ওয়াহিদ পড়ে ফাম কুই জেদানি হাফ গমে দা হিসাব কোনি তমাড কোন নাই কোন তরে গা নাট ওয়াফ তং কুলে এতেরে নাক দিন আহসাম আহসাম কুরে ডি এর কান জিমো জিমো কোন টকল ক্রফন ওয়াল ফ এরে বেন ওয়াহিদ ওয়াহিদ গা দু এর তে নাগাদি নাগাদি বড় মাতমাত নাদি বড় ওরে পুলিশ বোর্ড তখন করে মাতিন না গায়ে দিন দিয়ে গত গোস বের বোর্ড অফ সাইড কোনো রকম বের হন দিয়ে টিসি গে কোন টিসি গে তিন মনে কোনো মেচু ইরো দেখো না কোন নাগা দিফ নাগা দি কোনার বলুন ফাহাতুন গাদু কোন তেন দিফা করি বলা আজ ইয়াজদান লিবেনি হাফ কি মেদা সাম ইয়াজদান আরে মতি ওয়াহিদা ওয়াহিদ কার বল দিবে তে আন কোরে দিফ হাফ কি মেদা সাম আহসাম কোরে এর কানে কোন তে দিফ কা দি কোন তে নাট ওয়া ডিয়ার কা জেলা কোরে ফোন আমাছে কোনি আদি জিমো জিমো কোরে ফোন ওয়া দি বলে দি হরদান মতি বেরা বড় রীতি কোন কায়দে কোন তে নাটোম নাটোম গস ডি এর তের বাদে গোস এর তের জেহলা ফুকুরে ফোন ওয়াদি কো আদি মে ফোন ওয়াল বড় দি হরস দনা মতিন বেরা 26 মিনিট কুলে ইফা দে টিম কুরে বিশ টিম কল দানে নুজে কাদু টিম গে কুন তে রেকা আনি আয় গে মেটি ফা ডি এর তের গ দনা মতি ইশিন দে লাগিনি গাদু টিম গে ক্যাপ্টেন এই ক্যাপ্টেন ইশাক আব্দুল গানি ফাওহাফ হাতাবিস মিনিট কুলাইফা দে টিম কুলে বিশ টিম কাল দানে নুজে মিগত কুরে মিদেনি দিবেহি প্রিমিয়ার দিগ কোয়ালিফাই বাদে কোয়ালিফিকেশন গে বুরু বুরুগা হা টিমে বাদ কুরানি এগেতেন হাতর টিমে ফুরতম ডিসিশন কল ফেওয়ান ক্যাপ্টেন ফরওয়ার্ড টাকা এই তে নাইক ফেবি ইতর ফরওয়ার্ড টাকা কোন ফাশা কে ব্যাক লফাত ডোনাল্ডিও ব্যাক লফাত এর তে কিপার কিপার কে ডোনাল্ডিও এর তে ডোনাল্ডিও কো ফোন ওয়া লাইফ ফোন ওয়া বল মাতমাতিক আসমে দ হরস কো দান দে বল মে তো কেন বলুম kuri fonua di bola ke satlav TC kunten atav kuri ahusam ahusam kuri tiri tiri medon hosko kuri gadu haf ke tene ai hemang ai hem bolan kuri jehla wahid biran kan wahid kumet madkol dan kunten ko bol dio to adi mohammad ene di ma kuri tan kol etene ahusam ahusam kunche fonua de ke sensa kal biran gadu haf te yazdan yazdan bol kuri captain ridwan ko kuri fonua di bol ban hore kunten re adi un kuri ma bol kuri la fonua de jima ban hore gadu kunten bol taf TC half the mother, both and Kurida Masse Kurani. Let no carry the Kunteri Kurukushago again if a John. God do a metro carry. God do team on debut again in Arangas. Hand number Isa Grasit Adiagitro. Hatter number Hussein Yadin Fabony. Our number Zinana de Gitron Davis number Adim Tabi Medronakan and Defe John Kurfunwadani Kurfunwadabro Mathematic as Medon Horosco, Dandebo Derekan Inaz Bodum, Defa Kurbas, Sansaka Fenjela, Jimo Board, Border Borgilum, Declunt and Jim Borgilum, Back of Father Jessal de Gatukuntri. Kuri fonua de person sakatre bol fan kuri jehlani kuri ngarmati du fa arani diha number gaddu team ge fahatun chamira difa ko mase kuri bol back ko fahatu go corner ka berwe nife corner holago utru kanu kono nagani Gadu team corner Nagar TC Eritre Gadu team ge Hakulun te made bitu Nagadi corner Eritre bolu Fonu ali bol gol ge teria Gadu team ge Kulun teria vih number e bolu gol tere vaddal Nagadi corner ga Furtam gol me chuge ei vih number Ronaldo var reetu ko mati mati Nagadi ge ere meda sa vadu Ronaldo e fata kule Ronaldo bodum fumara fonu ali bol keeper sar ka kuri bol he namas de tere gos bo mati Gothre Vadigin Gaddu team of Machu Furtam go the Kamel Kuri Gaddu team the Gold Kamel Kodini Josembar Vihi Donadio Milicio Donda the Donadio Manatija Gaddu Ekati Sekad Dananuja Ademir macam, kadu malu juga mana mah, emi huna, furtam risuna, erum ke chance warap boda, fulla agen dana, gakan kami jaga liben, benjehani kuri hari macam tu kebala, dengen wa mi hatron jaga wa dukurani, hura, hura ya kadu teren mi boro ni meiro, emi kuri gula teame, ka, jaga liben dana, mihar wan tin teame kuli fevefa, TC Bispur egetron, halif didu. Kure fonua ad barwati ber. Adalgo ne me fahu modu mati mugo tuga. Hurage hurai libeng e fursato ni gaya gana ke rega me chaisa bandu fa. Mare fursato di gaddu e mo huraya gurina de team. Relegate wani. Furtam lisa erum go fursato gaddu diddu e gotre Bispur huraya hatra maaf kara TC hatra team idi beni. TC Bispur gaddu diddu. Gaddu ke rajeng uturu go champion. Diddu ke rajeng uturu go champion. Kalau macam ni boleh faham kure jehdani wahib kure engas senjata kalbeer wadang kure engas half medaya sama jehda kure warna ni kure engas era kah jehda kure warna masih kure era kah yang kesi tiara kah hukum terjadi tangkal fahatno bawis number kure fonua masih kure ni jazlan era kah yang wahib beri te wadijje wadif kure fonua di boleh fahatno difa kure bola hari macam ni. Kurun teren, TC kurun teren, gaduh half teren. fatum gaddu kunte difa kurbar matin ber de bade genani tcin tcin fabon e bade first number ahusam kulang arang as salis de number musin sharif ege dur ekavis number ahmad unaisis ಅದು ಮೀ ಮೆಚ ಹಿಸಾಬ್ ಕೊಮ್ಮ ಟೀಮ್ ಹತ್ತರು ಮೆಚ್ಚು ಕೂಡ ನಿಂಬೆಣದೆ ಬಾಕಿ ಎಮ್ಮೆ ಮೆಚ್ಚು ಅದು ಪುಲಿಸ್ ಬೋರ್ಡ್ ಫೇಬಿಯನ ಬದಲುಗ ಕೂಡ ನುಕುತ್ತಿ ಸಾಲಿಸ್ ದಿನಂಬರು ಹುಸೇನ್ ಶರೀಫ್ ಗದ್ದು ಅದನ್ನು ಕುರಿಯಂಗೊಂಡಾನೆ ಗ್ರೀನ್ಗೆ ಮೆಚ್ ಗ್ರೀನ್ಕ್ಕೆ ಮೇಗುತ್ತು ಎಮ್ಮೆ ಫುಲುಗ ಟೀಮ್ ಕುರೆ ಫುನ್ವಾದನಿ ದೀ ಫೆಜ್ಜೋ ಮಿದ್ರೋ ಕಾನ್ ಚಮೀರ ಕುರಿಯ ಮತ್ಮತಿ ಫುನ್ವಾ ದಿ ಬೋಳ ಸಿರ್ಮತಿ ಫರಾ ತೆರತೆ ದಾನ್ ದಿ ಬೋಳ ಗದ್ದು ಕುಂತೆ ಬೋ ಮತಿ ಗಸ್ ದಿಬೆನೆ ಏರೆ ಬೇರ ಹುರಿ ಕುಂತಿರಿಯ ಎನ ಕುಂಟ್ರ ಕೊಲ್ಲಾಫ ಏ ದಾನಿಸ್ ತಂಕೊಳ ಫಹತ ಯಸ್ದಾನ ಯಸ್ದಾನ್ ಹಾಫ್ ಗೆ ಮಿದಾಯ ಸಾಬ್ ಕುರೆ ಫುನ್ವಾ ಮಸೆ ಕೊನ್ ಕುರೆ ಫುನ್ವಾ ದ ಹಾಫ್ ಮಿದಾಯ ಸಾಬ್ ದಾನಿಸ್ ದಾನಿಸ್ ಸೇರಿ ಕಾ ಜೇಲಾ ಕುರೆ ಫುನ್ವಾ ಮಸೆ ಕಾಲ ದಿಸ್ ದಾನಿಸ್ ಕುರಿಯ ಏತೆ ಫುನ್ವಾ ದಿ ಬೋಳ ಮುಳಿಂಗ್ ಹೂಸ್ ಕೊನ್ ಕುಂತಿರಿಯ ದಿನ್ ಬೋಳ ತಂಕೊಳ ಬಾರ್ ಈ ಕುರಿಯ ಲಾಹ ದೇವನಿ ಬೋಳ ಕರ ಅರಂಗ್ ಹುರಿ ಏಕಾಸ್ ನಂಬರು ಉನ್ನೈಸ್ ಸೆನ್ಸ್ ಬೋಳ ದಿಗೋತೋಸ್ ಬೇರ್ ಫೌ ಹಾಫ್ ತಿರಿ ಸತರ್ ಮೇಟ್ ಕುಳೈಫ ಗದ್ದು ಎಕೆ ಟೀಸೆ ಕಲ್ದಾಣೆ ನುಜೆ ಫಹತು ಗದ್ದು ಕುಳಿತರೆ ಕುರೆ ಫುಣುವ ಅದು ಬೋಳ ಸ್ಮೆದು ಹೊರಸ್ಕೊ ಚಮೀರ ಬೋಳ ತ್ಲಾಫ್ ಮೆದು ಆಕ್ಯಾನ್ ಚಮೀರ ಕುರೆ ತೀರ್ತಿ ಐಹಮ್ಮ ಐಹಮ್ಮ ಕಾನ್ ಬೋಳ ಲಿಬೇ ತು ಮಸೆ ಕುರೆನಿ ಹತರ ನಂಬರು ಹುಸೇನ್ ಯಲೀನ್

సాదిక్ గౌమిసాంతి ఓడాడతి మరే మీ ఇప్పుడు మనం చెప్పిన అట్లాంటా స్టేడియంగా స్పెయిన్ కులఫాని కాబవాడేకి దీనికి ఆమె చెకియా దిక్కున ఆఫ్రికా తనకు స్పెయిన్ సౌదీ అరేబియా మరే మిహార్ మీ కుళని అవున్న దెంగ్ ఫన్సవిస్ జూన్గా మితను కుళైన మొరకో హైటీవిస్ ఏగిత్రం మితనుగా మీ స్టేడియం కుళైన కొంగో ఉజ్బెకిస్తాన్ ఏగిత్రం రౌండ్ ఆఫ్ 32గా మెచ్చ కుళైన అది వద సోళాగ మెచ్చ విస్తా కుళైన అది సెమీఫైనల్ మెచ్చేసిన తప్పుడే కొత్త దిటీమ కుళంతరి మిహార్ ఎబ్బెక్ అనబ్బెక అజ్జహాలం హింగా ఎబ్బెక్ దాని అనబ్బెక అది దిక్కుగ మెత్తమైన హేమేమ ఎగుత అత అజ్జహ సదాంకురం మీదనే ఔషధం నాకి హరిహ ఔషధం మిహార్ మిత్రనకి అట్లాంటా స్టేడియం అమెరికాకు మీరే మీ కుళగని హైబ్రిడ్ స్టేడియం నోది ఫస్ట్ పర్సెంట్ ఏ గుజరాత్ ఈవిన దెన్ అంటే ఫస్ట్ పర్సెంట్ మెయిన్ అని ఆర్టిఫిషియల్ మేము హైబ్రిడ్ దండకే ఉండని దిటీ ఎమ్మె కుడుంతరి మిహార్ ఫోటో యొక్క తయారు వేళ గ్రూప్ ఫోటో అయిన గుమ్మ కంత సభకూరిద్దే ఆమె ఏకీగా ఆఫీషదం గురత్లు కంత సమకూడేరు కొలితే అవును ఫెన ఎండమె ఆమె గొత్తే గమ్మిక హురి హక మిత్ర దాన్ తేవిస్ బావిస్ సాద్ సోళ బార్ అవును దన్నవాలి స్పెయిన్ కుడుంతరి ఇంకా నంబర్ తో కొమ్మ సొరక మడ్ మేము పిణి రెక్కులాగ్ అది నూకులే సోట్ సౌదీ అరేబియా ముడి హుద్ మీతో జ్యోతి అమాయకని కీపర్ తఫాత్ కీపర్ మీరు నూకులాగ్ మడు విల్లు నూకు లేగ హురి మిరేగి ఆఫీషలం మృతి బేకెద్దే తినే హతరే బ్రెజిల్గె తిన్ ఆఫీషలం నేను కొలంబియా దే రెఫ్రీ విఆర్ఏ రోమగా మితిబి కొలంబియా మెక్సికో మెక్సికో మిగతా మెక్సికో దే మీ రెఫరీ అది కొలంబియా రెఫరీ అట్లాంటా అమెరికాగా

ఎట్లాంటా గడి మిహార్ ఎగారగడి ఫన్సాస్ నువ్వే బార్ జహని మెందుర్ రాజ్యగడి మిహార్ నువ్వే జహని ఎటీమ కొడు తెరి స్పెయిన్ కొడు తెరి ఎక్కాయిద అవమన్న పెనగది సౌదీ అరేబియా 442 సౌదీ అరేబియా మిక్కుని హతరంగ్ హతరిద్దే స్పెయిన్గె కొడు తెరి అవమన్న దెమ్మి దక్కాలి స్పెయిన్గె కొడు తెరి దక్కాలి రవమన్న పెనగమ్మిదని టీమ్ కొడు తెరి మీ హార్ దండు మచ్చ నొక్కమే మేము హాఫ్ తెరగ మడుకొల్లామింది ఎమ్మె పావుగా

0: సౌదీ అరేబియా ఎక్కడ 5-3-2, స్పెయిన్ గమింది 4-2-3-1. ఎమ్మె పహత హతరే మిలిటరీ అద్దే ఎత్తురం కొరియ తినే అది ఎమ్మె కొరియకే. సౌదీ అరేబియా కొడం తెరిం స్పెయిన్ కొడం వేస్ తయారు పడమెంబెస్ తయారు రెఫరీ తయారు మెచ్ కుళం కొరియ దాక్ గణిత మెట్టక మ్యా హిసాబ్ మారుడు షిమ్రి హబా కొందా
1: శుక్రియా రానీస్ కుళం ఇన్ఫర్ని స్పెయిన్ ఎఫ్ కరెం అడాకి స్పెయిన్ కొంత్రేము హాఫ్ తెలం ఫాత దింబోల్ అనుమతి అట్లా కురియం గాస్ కుకురియా తంగుల ఫాత్ దింబో స్పెయిన్ హాఫ్ తెరే కుబర్సి పోల్ కుబర్సి అట్లా ఫ్లాట్ అనుమతి కొంత్రేంబోల తమ్ముడు కురియ జీవన మిత్రం ప్లస్ చర్చా కత్తరే వదిన సౌదీ హాఫ్ తెరే కురియ జిల్లా కురియ దింబోల్ అది మరి లేకపోతే అట్లా కురియ పెనట్రీ అడుగుతాం కుకురియా జస్ అది బోల హాఫ్ మీద పెనట్రీ అది మళ్ళీ అట్లా స్పెయిన్ కుత్రియా ఏరియా తెరే నగదు జీవోల కానీ అది మళ్ళీ కుంత్రి అదిఫా కురి అబ్లే అమ్రి ఇఫా కురి బోల్ స్పెయిన్ కుంత్రి అట్లా ఫనిక సన్ఫ్లాట్ అనుమతి కురి లేని యమాల్ యమాల్ కురియన్ గాసి నారి దగ్గర కుంత్రి అట్టా పెనట్రీ అది కానీ అది మన బోల ఫ్యాన్ కురియ దమాసే కురి సౌదీ కురి బెట్టి యమాల్ బోల ఫాత్ దమా కురి నగదు బోల గోల్ ఏరియా తెరే మిఫారు సౌదీ కుంత్రి బోల్ దిఫా కురి ఏరియా బేర్ మాత్లా కురియ మేని పెడ్రో పెడ్రో మాబడ ఫాత్ హాఫ్ కి మెదింగ్ హసాబ్ ఉంది బోల అట్లా కుంత్రి కౌబసి కౌబసి అట్లా అట్లా ఫ్రాత్ అమ్మకు కురియా దీఫ్ కురియా బోల అట్లా తిరి తిరిగి కురియ ఫ్రో అది బోల పెనట్రీ మాబడ భారంగ ఏరియా బేరు ఫుల్ ఫ్యాస్ గోల్ దారిమతి దేవత బేర్ యమా స్పెయిన్ గే అరువా మీరి ఫుర్తమే గారా ఫుర్తమే చూసండి ఫాఫ్గా అషార్ హార్ గే కూడి తిరిగి మీ స్పెయిన్ గే ఎన్ని మిహార్ దునియా మషూర్ కూడి తిరిగా లేమినే యమా అదే మీ యమా కూడా కొద్ది బోల్ గోల్ తిరిగి అత్తరే సౌదీ కూడి బోల్ దిఫా కూడా ఫుదేర్ బార్ రంగా నొక్క కొద్ది బోడే కుడుము తరే స్పెయిన్ కొడుతున్నారు స్పెయిన్ కట్టడం బోల్ అట్లా ఫాత జీరా మీ హాఫ్ తినాస్ బ్యాక్ కూడా ఫాత దింబోల్ అట్లా మీదని కుబర్సి బ్యాక్ కూడా ఫాత ఏరియా తిన కూడా కీపర్ కీపర్ కురియ దింబోల్ అని కస్ కుబర్సి ఆయన కురియ అనుమతి దీఫి అనుమతి బోల్ అట్లా మీరు పెడ్రో హాస్ పెనట్ మెదడు కానీ నగాది బోల్ పెనట్ మీరు దాన్ని కుంత్రి ఏరియా తిరిగి వదే అబ్బాయి 23 నెంబర్ కుంత్రి అండ్ బాధ కుంత్రి నగాది సిద్ధ కూడా మై ఫోన్ వాళ్ళని జీ బోల్ కుటుంబం కుంత్రి కాక జీఫ్ దేవత కోనర్ యొక్క బేరు విధి బోల్ కురియ ఫోన్ వాళ్ళు ఎలెక్స్ బైన్ మెచ్చుగా ఫుర్తమ కోనర్ దేవన మిడితే స్పెయిన్ కోనర్ నగాది పెనట్రీ అత్తరే మడికొల్లాను యువతూరి మిఖేల్ ఓయర్జబి యమాల్ కోనర్ నగాది స్పెయిన్ లేచి మెచ్చుగా ఫుర్తమ కోనర్ పెనట్రీ క్లీనింగ్ హతరు కొలుతుంది స్పెయిన్ మిహారవతి నమాజ్ జస్సా కానీ ఎవరు కొంతరి అయిన బోల కొంటే ఎలెక్స్ బైన తంగుల ఫాత పెనట్రీ కాదు మేము కొంత కస్ దీ బైన కూడా నగాది బోల పెనట్రీ అత్తరే సౌదీ కొంతరి దిఫా కూడా బోల సౌదీ సెంట్ సకల దిమాలు అత్తా కురియ పెడ్రో పెడ్రో ప్యారె బోల్ అట్లా బ్యాక్ కూడా ఫాత దింబోల్ సెంట్ సకల దిమాలు అట్లా కురియ జీరా తంగుల కురియ మెదడు ఒక దీఫి కొలుతురికైన బోల అట్లా కురియ మీద రొడ్రీ రొడ్రీ హాఫ్ మీద మరి మిత్రం ఎక్కడ బాగా ఫాతం రొడ్రీ అని కలిసి సెంట్ సకల దిమాలు ఎత్తున అని కలిసి బోల్ అట్లా కురియ ఫడి బదల కొద్ది బార్ నెంబర్ కొలుతురి పెడ్రో పెడ్రో అట్లా మీద స్పెనట్రీ అది మా యమాల దీఫి యమాల నగాది తమ్ముడి కొద్ది మధ్య తింగు నట్టా బోల్ గోల్ దిరి ఎక్కడ స్పెయిన్ కుడుతురే బోల్ కురియ ఫోడు అది బోల్ గోల్ దిరి ఎత్తున కీపర్ పెట్టమన్నాం బోల్ అట్లా కీపర్ పెట్టి గతి బోల్ ఇఫా తిమ్మినట్టు కూడా ఇఫా దేహమల్లా స్పెయిన్ ఉంది యమాల్ మీరే మీరే ఫుర్తం ఎగారాకి ఫుదేరు దేనాలు దే హురహింగిన నగాది గోల్ కురిమచ్చ నగదెమ్మి నగాది బోల్ స్పెయిన్ బోలు కురియ ఫునవాలి కీపర్ బోల్ ఇఫా వెట్టెన్ ముం దమం కీపర్ బోల్ అట్లి కురుముతనే సౌదీ హాఫ్ తెరే బేరు బోల్ స్పెయిన్ కురితే అట్లా ఫహత జేలా తమ్ముల ఫహత్ ఇద్దరు వ్యాఖ్యలు కొంచెం బోడతాను సింసాకు బేరానికి మేము కురియంగా సాఫ్గా మెదిగిన సంకూర్య దీఫాని కలిసి యమాల ఉరిహా బోడే మిలాదని మెత్తనే బోడత్యాం కురి యమా జీలా సీదా గోదాది మే ఫోన్ వాంగ్ ఓవే ఫానిక డీరక గోదాది ఫోన్ వాళ్ళు బోడ మా బోడ మాత్రమే గోల్ మెదవర్తం కొంచెం కూడా ఆర్మతి దేవత స్పేర్ అది ఫుర్తమ మెచ్ ఫరాగే అధిహమ ముళి స్పెయిన్ కురింతరి మిక్కుడి సౌదీ హాఫ్ తెరే గోల్ కురుమతి సౌదీ లీఫ్ ఎజ్జమె బోల్ కుమతి కురియ ఫోన్ యమాల్ దెమ్మె కురియ ఫోన్ వాళ్ళు బోల నగాది కూడా సరమైన రిప్లే మీ ఫ్యామిలీ కురియ ఫోన్ వాళ్ళు బోల స్పెయిన్ హాఫ్ తిరిగి స్పెయిన్ కుంత్రి బోల్ కురియ

0: ஐஸ்கிரீம்.
1: மகே எச்சி அல்லா கொடு கலி
0: ఇస్క్రీన్
2: మేర్ గడింగ్ 11:17 మినిట్ మీ దివ్యరాజ్య గడు.

0: అతిపెడుతూ ఎవడతి బెల్జియం మిసలా అంతే ఉంటున్నాను ఇరాన్ యొక్క మిసలా.
1: Of Islamic Republic of Iran.

అది కీపర్ బదులు కీపర్ సేబ తయారు ఉందా మన చెప్పండి అడుగున హీవని కీపర్ మే వరబడ తదువా తీబోళ అది స్వర్వ హోదా తెదు ఫనకస్ గుదువులేఫ్ మే గంగళాగి బెల్జియంకి నూర్ నంబర్ లుకా కుఫాక స్వర్ బార జెహని కీపర్ మేఘ కురి మిదని ఇరాన్ అది బెల్జియం వద్దు కురామించుకోకూడదు ఈ మెచ్చు కురి మిదని లాస్ ఏంజెల్స్ స్టేడియం కుళం ఫషని ఫహత్ ఇరాన్ కీపర్ అది రిజా ఏరియా పేరు కుళం తెరే ఫహత్ అది రిజా ఏరియా తెరే హామినెట్ కుళైఫ ఫుర్తమ హాఫ్ ది టీమ్ క్రెవెస్ టీమ్ కదా క్యారే ఎబితే బెల్జియం కుంతిన దివమే కేరే పేరు బోళ తేఫ్ ఇరాన్ కుంతే బోల్ ఫందామ్తే లుకాకు బోళ తేఫ్ కురియ బావిస్ నంబర్ జస్సాది ఎలెక్సిస్ ఎలెక్సిస్ క్యారీ దే కుంతరియ అన్ నంబర్ దిఫాకుఫ్ బోళ పేరు కొద్ది అన్ నంబర్ హా నంబర్ సయీద్ దిఫాకుఫ్ బోళ పేరు కొద్ది అరిమె తిం పేరు అనక సెన్సాకత్తరే బెల్జియం కుంతిన కురియ ఇరాన్ హాఫ్ కితరే హాఫ్ మిదాసం బోళ ఫ్యాన్ కురియ జిహేదని కురియ జిహేదాఫ్ తంకొల ఫహతు ఎంజాయింగ్ ఎంజాయ్ కొంటే కొల్లాఫ్ ఎంగోయ్ కొంట్రో కొల కురియాస్ హాఫ్ మిదాస్ జహ్లాఫ్ తన కొల ఫహతం తేవిస్ నెంబర్ నికోలస్ నికోలస్ కొంట్రో కొల కురి దిఫ్ ఇరాన్ హాఫ్ మిదాస్ బేరు ఆకాని కుంతే కానీ కురియ దిహ నెంబర్ దిన బుక్ నగాద్ మసకు లెండ్రో లెండ్రో కురి నగాద్ మసే కొంత మడ కొల బ్రు కుంతే కొన టూ ఆఫ్ నగా దిఫ్ ఎరితేనే ఫస్ట్ నెంబర్ బెల్జియం గే నమస్కార్ ఎత్తి ఇరాన్ కుంతే ది బోళత కురియ మెహదీ మెహదీ బోల్ ఫెండా మసే కురి కారి దే బెల్జియం కుంతే వెట్టిజ్ ఇరాన్ కుంతే ఫ్యాజ్ ఏదా ఫనకస్ దిబుని సీద బెల్జియం కుంతే కురి ఇరాన్ ఏరే దిమే బిరో కారి కుంతే దిఫెన్ కంట్రో కుల కుస్ ఏరే తెర బని కుంతే మట కుల అంగే బోరి సెలా సకన ఫన బోల ఎది హోస్టల్ మ తింబేరా బెల్జియం గే హ్యాండ్ నంబర్ కురి ఫోన్ వాది కెవిన్ ఫోన్ వాది బోల హోరస్టల్ మ తింబేరా దియె దాగో ఫుర్సత్ బెల్జియం దిబిగది దెన్ నంబర్ సీదా గోల్ దే ఫోన్ వాలి బోళ తంకుళ మతి ఫోన్ వాలి ఉని క్యారెట్ దే నంబర్ సలా కై నట్టు వాదాఫ కురి ఫోన్ వాలి నాకు ఇరాన్ కుంతని కురి ఫోన్ వాలి మతి మతి మెదరు హోస్క ఫోన్ వాలి బోళ బెల్జియం హాఫ్ కి తెరి దాంది బోళ ఇరాన్ కి నువ్వు నంబర్ కురి దీఫి కుంతి రేఖ మెహిది మెహిది దిం బోళ ఫాతం బెల్జియం కుంతని బోళత్తి బెల్జియం గే నికోలస్ బోళతా బ్యాక్ కొల ఫహత డిఎర్ఏ క్యారీ కుంతిరే కానీ కొంచెం కొద్దిగా కురియర్ సెన్సాకల్ క్యారీ కొరి కుంతిరే కానీ బోల్ ఫ్యాన్ కురి జేదని నికోలస్ నికోలస్ బోల్ ఫ్యాన్ కురి జేదాఫ అరిమతి సెన్సాకల్ బేరో నెక్కస్ బ్రిండన్ బ్రిండన్ కురి ఫోన్ వాలి బోళే మసే కురి దిహ నంబరు లెండ్రో లెండ్రో కొంచెం ఫ్యాదర్ దిగతుకస్ పేర్ ఇరాన్ కుంతిరి కురి ఫోన్ వాళ్ళు బోళ కస్ బెల్జియం కుంతిని బోల్ ఫ్యాంగ్ ఇరాన్ హాఫ్ తే వదిజి వదిలే బ్యాక్ లో ఫాత బెల్జియం హాఫ్ కిత్తనే బేరు క్యారి కుంతిరి కొంచెం కొద్దా బ్యాక్ లో ఫాత జస్సాది నతన్ ఇంగోయ్ ఇంగోయ్ కొంచెం కొద్దా ఫేవరెట్ ఫాత నకస్ బ్రెండన్ బ్రెండన్ బోల్ ఫ్యాంగ్ కురి జహిలాఫ్ కురి తిరి తిరిగి అరిమతి హాఫ్ మెదాయ్ సాబ్ కెవిన్ కెవిన్ కారి దే కుంతిరి నట్టు వన్న వన్న కెవిన్ ఎన్నో గై లాండ్ లెండ్రో లెండ్రో కొంటో కొద్దా నగా నగా దే హోస్కో కుంతిరి ఫోన్ వాళ్ళు ఫాత కుంతిరి కురి ఫోన్ వాళ్ళు దే ఫర్స్ కీపర్ ది ఫా కురి ఫోర్త్ ఫోన్ వాళ్ళు కీపర్ ది ఫా కురి నుకుది రిబౌన్స్ అనకస్ ఫోన్ వాళ్ళు బోల దేవన ఫారెస్ కీపరు ఎబోళ సలామి కురి ఏరియా బేరుగా ఈ దిహ నంబర్ లెండ్రు నగాది బోళే ఫుర్తం ఫోన్ వాలి లుకాకు లుకాకు ఫోన్ వాలి కీపర్ గాజి నుకుది దెన్నిబుని ఫస్ట్ నంబర్ కురి ఫోన్ వాలి బోళ ఫాహతం కీపర్ హోది బెల్జియం కుల్తని కురియ మెదు హోస్కో ఇరాన్ హాఫ్ తే ఫోన్ వాలి అరిమతి సెంట్ సాకల్ క్యారీ క్యారీ లుకాకు బోళ బోళ దివే తనక నట్టు వాలి ఇరాన్ కుల్తని కురియ అరిమతి మెదు క్యారీ బోళ ఫ్యాన్ కురి జేదని అలీ అలీ కురియ మెదు క్యారీ హెన్ కుంతిరే కొంట్రో కొద్దా తంగుల ఫహతు కుంతిరే కానీ కురి ఫోన్ వాళ్ళు బోల్ ఫహతు బెల్జియం కుంతే దిఫా కురి బోల్ అత్లాఫి ఇరాన్ కుంతే ఇరాన్ కుంతే అతను అక్కడ బోల్ అత్లాంక్ కొయ్ జహిలని బెల్జియం కుంతిని బెల్జియం దిహా నంబర్ బోల్ ఫ్యాంగ్ లెండ్రో లెండ్రో తంగుల ఫహతు ఎక్సెల్ ఎక్సెల్ కొంట్రో కొద్దా తీర్ తిని కొయ్ దిఫ్ లెండ్రో లెండ్రో కొంట్రో కొద్దా ఫర్ ఫహత్ అనక్క ఫన్ సర్వీస్ నంబర్ నెథన్ ఎంగోయ్ ఎంగోయ్ కురి జహిలా బ్యాక్ వర్డ్ ఫహత్ సెండ్ సకల్ క్యారీ బెల్జియం కుంతిరే కురియ తీర్తిని కనుకస్ ఇరాన్ హాఫ్ మెదాసం కుంతిరి దిఫ్ టీమ్ కెప్టెన్ అయ్యి అన్ నంబరు యోరి యోరి కురి ఫోన్ వాలి బోల్ లుకాకు లుకాకు కొంట్రో కొద్దా వెళ్తే వదే కురి ఫోన్ వాలి బోల్ ఫహారు ఫహాతున్ దిఫా కురి
ಇರಾನ್ಗೆ ಕ್ಯಾಪ್ಟನ್ ದಿಫಾ ಆಕ್ರಿ ಬೋಳ ದೀಗ ತೋರಿಸ್ಬೇ. ಲಿಫೇಲು ದಿಹ ಮಿನಿಟ್ ಕುಳುವಿಚೆ ತೀಹ ಮಿನಿಟ್ ಕೊಳೆ ಫಿರ ದೇ ಟೀಮ್ ಎವ್ರೆಸ್ಟ್ ಟೀಮ್ ಕಲ್ಯಾಣ ನಿಜ ಏರ್ ಎತ್ತಿರ ಫೋನ್ ವಾದಿ ಬೋಳ ಹೋದ್ರಂ ತಿರೇಗ ಬೆಲ್ಜಿಯಂ ಕುಂತಿರ ಕುರು ಕುಶಾಗುಳಿಗೆ ಡಿಫೈಜ್ ಕುರಿ ಫೋನ್ ವಾದನಿ ಏರ್ ಎತ್ತಿರೆ ಇರಾನ್ಗೆ ಗೋಲ್ ಕೀಪರ್ ಕುರಿ ಫೋನ್ ವಾದನಿ ಇರಾನ್ಗೆ ಗೋಲ್ ಕೀಪರ್ ಆದಿ ರಿಜಾ ಕುರಿ ಫೋನ್ ವಾದನಿ ಗೋಲಿರ ಬೇರಂ ಪೆನಲ್ಟಿರ ತೆರೆ ಅರಿಮತಿಗೆ ಬಾಫ್ ಕುರಿಯ ಫೋನ್ ವಾದನೆ ದಿಹ ಮಿನಿಟ್ ಕುಳೈಫ ಫುರುತ ಮಹಾಫು ದೇಶಿಯಂ ಕುರಿಯ ವಿಷ್ಟಿಮ ಕಲ್ದಾರ ನಿಜ ಅಲ್ಲಿ ರಿಜಾ ಕುರಿಯ ಫೋನ್ ವಾದ ಬಳಸ ಮೇದು ಹೊಣಸ್ಕೊ ದಾಂದಿ ಬಳ ಫಾಹತು ಬೆಲ್ಜಿಯಂ ಹಾಫ್ ತೆರೆ ಬೆಲ್ಜಿಯಂ ಕೊಂತೆ ಬೋಲುಂ ಕುರಿಯ ದೀಫ್ ಟೀಮ್ ಕ್ಯಾಪ್ಟನ್ ಯೋರಿ ಯೋರಿ ಕೊಂಟ್ರೋ ಕೊದ ಕುರಿಯಂಗ ಸೆನ್ಸಾಗ ತೆರೆ ಮದೇ ಕುರಿಯಂಗ ಸೆನ್ಸಾಗ ಅರಿಮತಿ ಹೊಣಸ್ಕೊ ಲ್ಯಾಫ್ ಮೇದು ಆಕಾರಿ ಫಾನರ ನಂಬರ್ ಕೊಂಟ್ರೋ ಕೊದ ಕೊಸವಾನಿ ಥೋಮಸ್ ಥೋಮಸ್ ಕುರಿ ದೀಫ್ ಅರಿಮತಿ ಹಾಫ್ ಮೆದಾಯ ಸಾಬ್ ಬೇರು ಆಕಾರಿ ಎಲೆಕ್ಸಿಸ್ ಎಲೆಕ್ಸಿಸ್ ತಂಕೊಳ ಫಾಹತು ಇರಾನ್ ಹಾಫ್ ಮೆದಾಯ ಸಾಬು ಅನಕ್ಕೆ ಜಸ್ಸಾ ನಿಕೋಲಸ್ ನಿಕೋಲಸ್ ಕುರಿಯಾ ಎಲೆಕ್ಸಿಸ್ ಎಲೆಕ್ಸಿಸ್ ಕುರಿಯಾ ದೀಫ್ ಏರಿಯಾ ಬೇರೆ ಫನ್ ಸರ್ವಿಸ್ ನಂಬರ್ ನಗಾದೀಫ್ ನಗಾದಿ ಬೋಳ ಫಾಹತು ದಿಫಾ ಕುರಿ ಇರಾನ್ ಕುಂತಿರಿಯಾ ಇರಾನ್ ಕುಂತ ಕುರಿ ಫೋನ್ ವಾ ಡಿ ಆರ್ ಕಾರ್ ಫೆನ್ ಜೆ ಲಾಫ್ ದಿಬೆನಿ ಇರಾನ್ ಗೆ ನೋ ನಂಬರ್ ನಂಬರ್ ಕುರಿ ಕುಂತ ದೀಫ್ ಬೋಳ ಫೆನ್ ಕುಸ ಅಣ್ಣ ನ್ಯಾಸ್ ಮೆದಾಯ ಸಾಬ ಜೆಹಲಾ ತಮ ಸೆ ಕುರಿ ಮೆದನ ಕಾರ್ ವೆಟ್ಟುನಿ ಕಹಾ ಲಾಫ್ ದಿಬೆನಿ ಫಾಹತು ಬೆಲ್ಜಿಯಂ ಕುಂತನ ಬೆಲ್ಜಿಯಂ ಕುಂತ ಬೆಲ್ಜಿಯಂ ಗೆ ಹ್ಯಾಂಡ್ ನಂಬರ್ ಕೆವಿನ್ ಬೋಳ ಬ್ಯಾಕ್ ಕೊಳ ಫಾಹತ ಜಸಾದಿ ಬ್ರಿಂಡನ್ ಬ್ರಿಂಡನ್ ಬೋಳ ಫೆನ್ ಕುರಿ ಜೆಹಲಾ ಕುರಿ ಫೋನ್ ವಾ ಬೋಳ ಸೆನ್ಸ ಕತ್ತರೆ ನಗಸ್ ಇರಾನ್ ಕುಂತನ ಬೋಳ ತಾ ಸಮನ್ ಸಮನ್ ಅತ್ಲಾಫ್ ಕುರಿಯ ಕುಂತಿರ ಕನ ಬ್ಯಾಕ್ ಕೊಳ ಫಾಹತ ನವಾರ ನಂಬರ್ ಜಸಾದಿ ನವಾರ ನಂಬರ್ ಅಲಿ ಅಲಿ ಎವರ್ ಫಾಹತ ಇರತ್ತರೆ ಅಲಿ ರಿಜಾ ಅಲಿ ರಿಜಾ ಕುರಿ ಫೋನ್ ವಾದ ಕುರಿ ಮತ್ತೆ ಮಾಡ್ಕೊಲ್ಲ ಬೋಳೆ ಬೋಳೆ ಲುಕಾಕು ಲುಕಾಕು ದಿವ ಮ್ಯಾಕ್ ಕೀಪರ್ ಕುರಿ ಫೋನ್ ವಾದ ಬೋಳ ಮೆದುನ ಕ ಫೆನ್ ಜಿಲ್ಲಾ ಸೀದಾ 23 ನಂಬರ್ ದಿನ ಬೆಲ್ಜಿಯಂ ಬೆಲ್ಜಿಯಂ ಕುಂತೆ ಕುರಿ ಫೋನ್ ವಾದ ಬೋಳ ಲುಕಾಕು ಏರಿಯ ಕ್ಯಾರಿ ತಂಕ ಫಾಹತ ಫುಲ್ ಆಲಿ ಅನ್ ನಂಬರ್ ಯೋರಿಯ ಯೋರಿ ಕೊಂಟ್ರೋ ಕೊಲ್ಲ ಕುರಿ ಆರಿ ಮತ್ತಿಂಗ್ ಏರಿಯಾ ಬೇರೆ ಜಸ್ಸಾ ಲೈಫ್ ಕುಂತಿರ ಕೆವಿನ್ ಕೆನ್ ಕುರಿ ಏರ್ತಾರೆ ನಗಾದಿ ಬೋಳ ಫಾಹತ ಇರಾನ್ ಕುಂತೆ ದಿಫಾ ಕುರಿ ದಿಫಾ ಕುರಿ ಫೋನ್ ವಾದ ಬೋಳ ಇರಾನ್ ಫನ್ ಸರ್ವಿಸ್ 23 ನಂಬರ್ ರಾಮಿನ್ ರಾಮಿನ್ ಕುರಿಯ ಜಹಿಲಾ ಬ್ಯಾಕ್ ಕೊಳ ಫಾಹತ ಏರಿಯಾ ಕ್ಯಾರಿ ಅನ್ಕಿಸ್ದಿನಿ ಇರಾನ್ ಏರಿಯಾ ಕ್ಯಾರಿ ತಂಕೊಳ ಫಾಹತ ಸಾ ನಂಬರ್ ಸಮನ್ ಸಮನ್ ಕೊಂಟ್ರೋ ಕೊಲ್ಲ ಆರಿಮತಿ ಬೇರೆ ಕ್ಯಾರಿ ಹಿಂಗೆ ಕುಂತಿರಿ ದಿಫೆನ್ ಬ್ಯಾಕ್ ಕೊಳ ಫಾಹತ ಏರಿಯಾ ರಂಗಮತಿ ಹೊರಿ ಕುಂತಿರೆ ಮಾಡೋಣ ಹಿಂಗಾದ ಕುರಿಯ ನೀರು ಕ್ಯಾರಿ ಎದ್ದೆ ಬೆಲ್ಜಿಯಂ ಕುಂತ ದಿವ್ಯಾ ಕುರಿ ಸೆಣಸ ಆಗತ್ತರೆ ಗುರಿ ಕುಂತ ಇದ್ದೇನೆ ಜಸ್ ಅಧಿಕಾರಿ ಎದ್ದೀಯ ಬೆಲ್ಜಿಯಂಗೆ ಫನ್ ಸರ್ವಿಸ್ ನಂಬರ್ ಕುರಿ ಕುಶಾಗುಳಿಗೆ ಲೀಫೈಜ್ ಇರಾನ 12 ಮಿನಿಟ್ ಕುಳವಿಜ್ಜೆ ಫುರ್ತ ಮಹಾಫು ದೇಶಿಯಂ ಕುರಿ ವಿಸ್ಟೀಮ್ ಕಲ್ದಾಣ ನಿಜೆ ಇರಾನ್ಗೆ ನೋ ನಂಬರ್ ಮೆಹದಿ ಮೆಹದಿ ಬೋಳ ಬಂದಾಳ ತೆರೆ ಕ್ಯಾರಿ ಹುರ್ಕೊಂಡು ತೆರೆ ಕುರು ಕುಶಾಗುಳಿಗೆ ಲೀಫೈಜ್ ಇರಾನ್ ಇರಾನ್ ಜಮ್ ಕುರಿ ಫೋನ್ ವಾದಿ ಬೋಳ ಬೆಲ್ಜಿಯಂ ಹಾಫ್ ಬೆಲ್ಜಿಯಂ ಕುಂತೆ ಬೋಲು ದಿಫಾ ಕುರಿ ಬೆಲ್ಜಿಯಂಗೆ ರಾಮಿನ್ ಬೋಲು ಫೋನ್ ವಾದಿ ಬೋಳ ಅರಿಮತಿ ಆಗುತ್ತೆ ಸ್ಪೇರ್ ದಿಫೇಲು ಇರಾನ್ ಕ್ಯಾಪ್ಟನ್ ಎಹ್ಸಾನ್ ಅಹ್ಸಾನ್ ಕುರಿ ಎಲ್ಲ ಫೆಲ್ಲಿ ಬೋಳ ನಿಫಾರು ಬೆಲ್ಜಿಯಂ ಕುಂತೆ ಬೋಲ್ ಗುಜೆ ಫೇರ್ ಇರ್ತಾರೆ ನನಗೆ ಸತ್ಲ ಕುರಿ ಫೋನ್ ವಾ ಹೆಸನ್ ಹೆಸನ್ ಕುರಿ ಎತ್ತ ನಗಾ ದಿನ ಬೋಳ ಫಾಹತು ಲುಕಾ ಕು ದಿಫಾ ಕುರಿ ಇರ್ತಾರೆ ಲುಕಾ ಕುರಿ ಫೋನ್ ವಾ ಬೋಳ ಇರಾನ್ ಕುಂತೇ ಬೋಲ್ ಕುರಿ ಫೋನ್ ವಾ ಬೋಳ ದಿ ಫ್ಯಾನ್ ಫೋನ್ ವಾ ಬೋಳ ಕೀಪರ್ ದಿಫಾ ಕುರಿ ಕ್ಯಾರ ಕುಂತೆ ಬೋಲ್ ಗುಜೆ ವೆಟ್ಟಿನ ದಿ ಬೋಳ ಇರಾನ್ ಕುಂತೆ ಏರಿಯಾ ತೆರೆ ಹೊರ ಗೋಲ್ ಅಮಾಜ್ ಕು ಫೋನ್ ವಾ ಬೋಳ ಕೀಪರ್ ಸಾಧ ಆಮೆ ಕುರಿ ನೊರಕಾತ್ರಿ ಬೋಳೆ ರಾಂಗಳ ಫುರ್ಸತೆ ಇರಾನ್ ಅಲ್ಲಿ ಬಿಗೆ ದಿ ಗೋಲ್ ಜಹಾದ ಗಾಗಣಕ ಪೆನಲ್ಟಿ ಪಾಯಿಂಟ್ ಘೂಟ ಲಿಬುನಿ ತೇರ ನಂಬರ್ ಕುರಿ ಫೋನ್ ವಾ ಬೋಳ ಕೀಪರ್ ದಿಫಾ ಕುರಿ ಕೋರ್ನರ್ ಬೇರು ಎದಿ ಇರಾನ್ಗೆ ಫುರ್ತಮ ಕೋರ್ನರ್ ಮೆಚ್ಚುಗೆ ದೇವನ ಕೋರ್ನರ್ ನಗಾದೇನಿ ನಗಾದಿ ಕೋರ್ನರ್ ಏರಿತರೆ ಅಣ್ಣಗಾಗ್ಬೋದು ಫೋನ್ ವಾ ಬೋಳ ಗೋದಾಮಾಜು ಬೇರೆ ಎದಿ ದನಿಕಾನ ಲ್ಯಾಫಾ

0: Uruguay pun teh bola ti. Etan Uruguay pun teri apa puri kusah gulung ni fe jahong kepo ada. Uruguay ke soal number puri kusah gulung ni ene rindu kahade ni dekki. Orang itu kong kepo ada pun teri a erite warna masuk kau ni mujosi ke hifata foti kuteng semua puri a teri kau tu ni bola puri a dia bola baru itu kong natu a disi soal number kan natu a di fahong hifeti. Hifeti nama kami bola arah kami kure kah chance. Mulai muskok, waktu yang itu revis kau tahu ni, yang faham tu kan? Jadi tu kahat dikit soal number, metiasa. Depan tu lekapal tu kan? Nua number tu, benchi mo Febi. Adik itu tu, ekar number tu, Kerry is Febi. Sabis number aik, kawis number arane. Sabis number aik, kawis number a. Kulit nak putih. Sabis tempur hello. Ini kepo ada ke? Hello kulit nak putih. Helio beri lah. Ekaus tempur sekulit nak putih. Ekaus tempur ke nono di costa di fajar kure fonwa ada ni area carry. Kepo ada ke jehong? Orang gue ke area kiri bawah kure fonwa ada ni, kure fonwa. Tapi konten kos kure fonwa sih dah konten fonwa bukan tu marco dah konten bodoh je, konten betis bimac. Barat baru kure fonwa di, bodang arah rukun teriak bodoh ke as je, boleh dia. Kure fonwa di tiha number Jemiro Jemiro fonwa di bola. Konten fumnya kiri bawah tu bodoh ke je, konten fahat kos betis. Boleh dia mah durat dia bodoh kos. Kepo ada ke half ke meja sama ada betul betul ni. Fansas 9 minit kuli ifa. Fansas 9 minit kuli ifa ni ro. Di dalam ini dalam kuri urugu. Kepo ada ke dalam kuri urugu half ke teren. Bangkul fahat jasa dah masuk kuri kari dia pun teri bolat. Puncak pun teri kodang ni boleh sah dengan berada. Bolah kodang teriyo. Teroi teroi kuri kusah kuri ni fajjahong. Uruguay yang Uruguay half keterang kure fonwa ada ni. Fansas 9 minit kulai fa. Fansas 9 minit kulai fengiru. Dailer ni dailer kuri ga Uruguay. Uruguay ga half kemeja sama Uruguay pun terim bola feng kuri engas wanu ni. Kuri engas hari mati muskol dapati Fansas number Juan Manuel Juan backup fahat. Jadi, ini kuri teri teri meja muskol Manuel Manuel control kuda kuri one half kemeja sama jila Juan half kemeja sama beru akan Juan takut fahat. Rodrigo jasa ada bola, bola ada mati. Biar first 10 minit kuli ifa, macam tu. Uruguay de, kepo ada ek. Kepo ada konten bola ni betul masih kau ni faham. Mungkin musko keeper nak kumpul je kuli fonu adi bola gol tu ke teriang evani. Adik kepo ada konten kuli fonu adi bola faham. Uruguay defender, defender kau masih kuli bola keeper usno kute. Kiper gaya jehilah Filipino ni mungkin huskon kepo ada kurun teri kuri fonu ada huskon gay gol kita teriak gol skor teri bade kini kepo ada dewan gol yang kami ab kuri mihaf gua loko yang kurun teriak bara riti gol kiper nukuti defaqon kiper ebol anu Filipino diere kerik eri beran nukume bodun jah masih kuri enam Enak ke bola di perempuan di perempuan sihat kaya kau kepo ada kurun teriak kunci aku dah kuri fonu ada khusyuk dengan bola dua per defender kudi a bola tu itu hanya mas ever kuri a bola kosmani gol teri kurta meduna kaya ring urugu ada kunci eli bola ya dua per nukuti keeper di faham korang hanya mas keeper aja ber 4 hour ini defender aja 4 hour ini ever kuri sabis nampu dua fokus faham mas kanu kunci aku dah kuri fonu ada bola gol teri Ini demi untuk yang helio beri dah. Keeper ke orang masih kuri ke bola defaq itu alamnya kerana area beru. Main jessie itu masih kuri hanya mes. Enak kan atu ada apa beri do ya beri dah gol terlewat dali service number. Ini semua ke manzir beri lebar itu nasha ada gol jahfas. Pau half ke kolong kuri daro, niok itu team kuri komen team esde dalam jahaf deh deh kon ever fana kesitora, macam four kita wagu bef moti. మీరే కొరియా మీదని వరల్డ్ కప్గా ఉరుగుయ్ అది కేప్ వాడే బదులు కురామజికి కుళం కుళముకు తెరే ఉరుగుయ్ కుళం తెరే బోళిసా కురియంగా సింసాకల్ తెరే మధ్య కురియంగా సింసాక అరుమతి కుళం తెరే గదీఫ్ మీరు కురి ఫోనువాద మసే కొరిని ఫాహతం సోళ నంబర్ జస్ట్ అది మెత్తియస్ బ్యాక్ లో ఫాహతం సింసాక తెరే కురి కుళం తెరే మతమతి కురి ఫోనువా అది బోళ కేప్ వాడ హాఫ్ మెదాసా ఉరుగుయ్ కుళం తెరే బోళిసా దా మసకు కేప్ వాడ కుళం తెరే బోళ తెరే అనక ఉరుగుయ్ కుళం తెరే బోళ తెరే బ్యాక్ లో ఫాహతం మెనువల్ మెనువల్ కాని బోళ తెరే ఉరుగుయ్ కేప్వాడ కొంతే కురేగా సాహాఫ్గా మెద్దు పోరు కొయి చేయలే కురేగా సమ దెఫరాత దిక్కుంతరంగా బార కై దిక్కుంతే వెట్టి జనక దిమిసి కేప్వాడ కొంతే కురే ఫోన్ వాది పోలే దేవుడు తన మెత్తి బేరా అనేక సరాగ ఫుస తిదిపికే దియ దీడు నగ దిహ నంబర్ కురే ఫోన్ వాది పోలు గోల్ దమాజ్ బేరం ఎది ఫుస తన మెత్తి జెమీరో కురే ఫోన్ వాది డిఎర్ కార్ జెహిలా ఫాస్ కీపర్ తంగల్ కురే నుక్మె హరి బోమతి బాగుత ఫోన్ వాది పోల ఫుస తన మెత్తి బేర దియ ఫస్ట్ తులస్ తిమ్మినట్టు కూడా ఇఫ ఉరుగుయేదే కేఫ్ వాడేదే కులంతేనే ఉరుగుయే కులంతేనే కొరియ ఫోన్ వాదే మీద హోస్కో కేఫ్ వాడే హాఫ్ తే కొరియ దా మస్తే కురు ఫాహతం గా కేఫ్ వాడే కులంతే బోలే మస్తే కొనే కారి పూరి కేఫ్ వాడే కులంతేనే ఫోన్ నా ఉజే ఇలా పరిమితి బోల పేరు వెంది ఫస్ట్ తులస్ తిమ్మినట్ కూడా ఇఫ దే టీమ్ కురు కొంబ టీమ్ ఇస్ దే దాను జహాఫ్ కేప్ వాడకి కుంతిరిక అనియాకి వెట్టి ఫుడ్ మొసోయిదాక బిద్ద అనుమతి కారిగ రెఫరీ సెబూరి కేప్ వాడకి బైక్ కుంతిన స్కారిగ బిత్తి వది ఉరుగుయ దే కుంతిరిక స్మార్ట్ కొల్లా బోరి కారిగ ఫస్ట్ తులస్ తిన్ మినిట్ మెచ్ కుళు ఏఫ ఫస్ట్ తులస్ తిన్ మినిట్ కుళు ఫింగిరో దెల్లను దెల్లను ఎవరు ఎఫ్ దేవుని గోల్ కేప్ దేవుని గోల్ కామే ఒక ఫోని ఉరుగే కుంతని ఉరుగుకి డిఫెన్స్ దేనా ఎదును గోహెక్కి పేను కేప్ వాడేకి సబ్బిస్ నెంబరు బోల్ హోదా గోల్ కామే ఒకరి కేప్ వాడే కొంతే ఫహాతం డిఫెండర్ అంగింది బోల్ డిఫెండర్స్ కీపర్ నుకున్నాతి కీపర్ ఏ బోల్ దిఫా కానక బాదాఫ హుస్న హుట్ట ఫహాతం తయారీ కేప్ వాడే కొంతే దూఫ్ కొస్తే బోల్ హోదా గోత్రే బద్దాలి కుడుమతరే ఉరుగుయ కొంతే కురి ఫోన్ వాది బోల్ ఎస్ మీద క్యారీ ఉరుగుయ కొంతే ఏరితే బోల్ దిబెంది హన్ సెంబర్ కురి ఫహాతం కేప్ వాడే కొంతే దిఫా దిఫా కురి ఫోన్ వాది బోల్ క్యారీ ది ఉరుగుయ కొంతే వెట్టి కొంతే దిఫా కు పరిమితి బోల్ పేర్కొంది విహి నంబర్ ఫ్యాగ్ అయితే బోల్ పేరు గింది మెక్సి ఫస్ట్ తులస్ ఫస్ట్ మినిట్ కొడు ఇచ్చే మెచ్చుకే దే టీమ్ కొరు కొమ టీమ్ ఇస్ దేదను జాఫ్ ఫాహతం కేప్ వాడే కొంతే కొరు ఫోన్ వాదు బోల్ కేస్ ఉరుగుయ కొంతే బోల్ జైలా ఫస్ ఎరితే దాని కేప్ వాడే గేరితే దాని బోల్ ఫాహతం కేప్ వాడే కొంతే హామ జైలా బోల్ అట్లాఫ్ అత్యాఫ్ కురియాస్ మెదున క్యారీ ఫెను జే ఫ్యాస్ ఆగుతుంగా సారి మతి బోల్ పేరు ఉరుగుయ హాఫ్ తిన ఉరుగుయ లీ ఫేల్ మెదున క్యారీ ఫస్ట్ తులస్ ఫస్ట్ మినిట్ కుడు ఇఫ మెచ్చుగే దే టీమ్ కొరు కొమ్మ టీమ్ ఇస్ దేదను జహాఫ్ కుడుమతరే కొరుగు ఎక్కుంటేనే కురి మెదు క్యారీ మెతియస్ మెతియస్ బ్యాక్ లో ఫహత జసాది మెనువల్ మెనువల్ బోల్ ఫ్యాన్ మెనువల్ నువ్వు అన్ నంబర్ ఫెడ్రికో ఫెడ్రికో బోల్ ఫ్యాన్ కురేగా తీర్తి కురే ఫోన్ వాది ఫన్ స్విస్ నెంబర్ జువాన్ మెనువల్ జువాన్ కుమిత మడుకొల్లా గురు కుంతిరి కేప్ కేప్ వాడేగే కుంతిరి హురుమ్యాకు తంగుల ఫహత కుంతిరికి జసాది నేను బోల్ ఫ్యాన్ కోసం వాడిని ఎరకాల జైలా కురి ఫోన్ వాళ్ళు మత్స్య కురి కెప్టెన్ కురి ఫోన్ వాళ్ళు బోల్ ఫహారు ఫహాతం కుంటే దిఫా కురి బోల బోదు అనక దిబెన్ సీదా కెప్టెన్ ఉరుగు ఆయన కురి ఫోన్ వాళ్ళు బోల కాయది కొంటే ఫ్యాజ్ అనక కెప్టెన్ దిబింది ఫార్స్ అయినా గెలి బోల కురి ఫోన్ వాళ్ళు బోల్ దువే ఫారాన్ని కేప్ వాడి కొంటే వర బార మీద ఎవరు కురి ఫహాతం కాసి ఉరుగు యొక్క తేరు నంబర్ బ్యాక్ లో ఫహాత జస్సాది సిడ్నీ నేను ఫహాతం హాఫ్ మిదాసం పీ కోపికో కొంటో కొంత కురి దిస్ మెను వల్ల మెనుల్ బోల్ ఫ్యాన్ కురి జైలా సెంట్సాక తెరే కురి సెంట్సాక అరిమతి టీం కెప్టెన్ ఆకీవ్ కెప్టెన్ ఫస్ట్ నెంబర్ మెయిన్ వాల్ మెను కురి దీప్ అనక సోల నెంబర్ మెతియస్ మెతియస్ బ్యాక్ లో ఫాత ఎరేబేను కురి కీపర్ కీపర్ బోలత కురియ మెదు క్యారీ కొడు తిరిగి దీప్ అని బోల్ ఫ్యాన్ కురి జహదనే డీనే డీనే డీన సెబెస్టిన్ అయి సెబెస్టిన్ కురి ఫోన్ వాల్ ఎఫ్ మెదు క్యారీ కురి ఫోన్ వాల్ బోల ఎస్ అరిమతి కేప్ వాడి హాఫ్ ఇతరే ఉరుగుయ కుంతిని కురి బోల్ ఫ్యాన్ వన్ మసే కురని క్యారీ ది కొంత నట్టు హాఫ్ వదే మసే ఒకస్టిన్ ఒకస్టిన్ నగాది మసే కురి బోల్ క్యారీ ది ఉరుగు కేప్ వాడి కొంత దిఫా அடிமத்தும் போல பேர் நம்ம சேரோத்தி கோணதக்க பேர் தேர்தலும் பற்றி ஃபா குறியும் தேர்தலும் சீட்டினி குறிய போனுவார் உருகுவேக்கு ஃபர்ஸ்ட் ஒன் கோணர் மேட்சுக்கு ஹவன கோணர் தேக்குன்திற்கு பதில் குரணி உருகுவேங்க உருகுவே நோ நம்பர் குழந்தரங் ஆஸ் எபுஹரி குறி நகாதி நகாதி கோணர் போதும் ஃபாத்தும் திஃபா குறிப்பான உருகுவே குண்டே போது குஜே ஃபாஸ் திபன் ஏரே பேர் குண்டே நகாதி நகாதி பேர்த்து வதைச்சே வதி நகாதி போல் ஃபாரு குண்டே ஃபாஜே ஃபிதி கோல் சேர்த்தே கோல் குஜே தண்டி குஜே பனக்கஸ் குண்டே கோ விபஹாரு வத்தால பேர்த்தே ஹுரி குண்டே கோத்ரி ஆஃப் சைடு ஃபுர்தம் ஃபனுவாதி போல் கீப்பர் திஃபா கு நகஸ் திஃபா கு தே ஃபர் திம்மன ஃபார குண்டே ஃபாஜே ஃகாரு குண்டே கோத்ரி வத்தால இரு உருகுவே குண்டே ஆஃப் சைடு ಮತ್ತು ನಗಾದಿ ಕೋರ್ನರ್ ಏರೆತ್ತೆ ಕುಂತೆ ಬೋದು ದಿಫಾ ಕ್ರಿಬೋರ್ಡ್ ಏರೆ ಕಾರ್ಯ ಕುಂತೆ ದಿಬೆನೆ ಏನು ಕುರಿಯ ನಗಾದಿ ನೀರು ಅನಕ ಏರೆ ಬೇರು ಅಸ್ ಕೋಣ ನೆಗೆ ಕುಂತಿರ ದಿಬೆನೆ ಕುಂತಿರ ನಮ್ಮ ಸೊಫ್ ಸೈಡ್ ಹೊರೆ ಫ ಬೋಳ ಕೊಳೆ ಫೋತಿ ದಂಡೆ ಇದೆ ಹೊಣ್ಣು ಕೀಪರ್ ತು ದೂವಿ ದೂವಿ ಒಗುತ್ತು ಕಾರ್ಯ ಕುಂತರಿಯ ಒದ್ದಾದಿ ನಮ್ಮ ಸೊಫ್ ಸೈಡ್ ಉರುಗುವೆಗೆ ನೋ ನಂಬರ್ ಡಾವಿನ್ ನೂನೇಸ್ ಕುಳೆಂಡುಕೊಂಡು ಫಸ್ಟ್ ತುಳಸ್ ಅಮ್ಮೇಟ್ ಕುಳಿವಿಚ್ಚು ಅದೇಮ್ಯೋ ಜೆಹಿ ಗೋದು ಗೋತ್ರೆ ವದ್ದಾದಿ ನಮಸ್ತೆ ಗೋದು ಅದು ಚೆಕ್ ಕುರಣಿ ಲೈಸ್ಮನ್ ಹುಯ್ದಿದ್ದು ನಗಾರಿ ಬಿ ಎ ಆರ್ ಬದಲಿ ಮ್ಯಾರು ಫಸ್ಟ್ ತುಳಸ್ ಅಮ್ಮಿನೇಟ್ ಹಿಂಗಾಫ್ ಪುರುತಮಣಿ ಕೋಣರು ಏರುತ್ತೆ ದಿಫಾ ಕುರಿ ಇರು ಡಿಯರಿಕಾರಿ ಹೊರೆ ಉರುಗೆ ಕುಂತೆ ಕುಂತೆ ಅನಕಸ್ ಕೋಣನ ಕುಂತೆ ಅದಿನ ಏನ ಏರುತ್ತೆ ನಗಾದಿನಿ ಗೋಲ್ ಚೆಕ್ ಆಫ್ ಕುಂತೆ ಬದಲು ಕುರಣಿ ಫೋನ್ ನಂಬರ್ ನುಕ್ಕುತಿ ಅದು ಗೋಲ್ ನೋಂಕಮಣ್ಣಿ ನೀವು ಗೋಲ್ ಕುರಿಮತ್ತಿ ಜೀವ ಮತ್ತೀನಿ ಹ್ಯಾಂಡ್ ನಂಬರ್ ಸ್ಮಕ್ ಮಜ್ಜಿ ಉರುಗುವೆಗೆ ನಿಕೋಲಸ್ ಈ ಉರುಗುವೆಗೆ ಹ್ಯಾಂಡ್ ನಂಬರ್ ಕೂಡ ನೋಕುತ್ತಿ ಹೇಗಿದ್ದರು ಹಣ ನಂಬರ್ ಫ್ಯಾಬ್ ಆಫಿ ಕೆಪ್ಪು ಆಡಿ ಕೆಪ್ಪು ಆಡಿ ಫಣ ನಂಬರ್ ಕೂಡ ನಗುತ್ತಿ ಕೆಪ್ಪು ಆಡಿ ಫಣ ನಂಬರು ಲೇರೋಸ್ ಕೂಡ ನಗುತ್ತಿ ಬಿಹಾರು ಹೈಡ್ರೇಷನ್ ಪೂರೈಕಂಗಿದೆಯೇ ಫಾರ್ಮ್ ಆಫು ಮೆಚ್ಚುಕೆ ಹದ್ದಿ ಮೆಚ್ಚುಕೊಳ್ಳಿ ಸರ್ ಹದ್ದಿ ಮೆಟ್ಟುಕೊಳ್ಳಿ ನೀರು ದೇ ಟಿಎಂ ಕುರ್ಕೊಂಬ ಟೀಮ್ ಇಸ್ತಿದ್ದಾನು ಜಹಾಫ್ ದೇ ಟಿಎಂ ಕುರ್ಕೊಂಬ ಟೀಮ್ ಇಸ್ತಿದ್ದಾನು ಜಹಾಫ್ ಪ್ರಥಮ ಫಾವ್ ಹಾಫ್ಗೆ ಕೊಡೋಕ್ಕೆ ತಯಾರು ಮೆಚ್ಚುಕೆ ಹದ್ದಿ ಮೆಟ್ಟುಕೊಳ್ಳಿ ಹೈಡ್ರೇಷನ್ ಬ್ರೇಕ್ ಫೆಂಬ ಮಟ್ಟಕ ದೇ ಟಿಎಂ ಕುಂತೇವೆ ಬೆಂಚ್ ಕುರಿಮತ್ತು ಮಾಡಿಕೊಂಡಾಗಿ ಮೆಚ್ಚುಗ ದೇ ಟೀಮ್ ಬಯಸಿದ್ದಾನು ಜಹಾನ್ ಇತರ ರಂಗಗಳು ಫುರ್ಸತ್ತಕ್ಕೆ ಬಣ್ಣಿದ್ದೀವಿ ಬೇಕಾದ್ರೆ ಸರ್
1: ಅಡು ಸಂತೆಗಿಂದ ದೇವೇ ರಾಜ್ಯಗಾಡು ಗಿಣತಮಗಿದ್ದ ಮೆಚ್ಚು ಮಿಂತು ಕಣ ಅಲ್ಮ ಹತ್ರ ಸಿರಿಯಸ್ ಹೆಮ್ಮೆ ಅಟ್ಟುಗ ಅವಳು ಮೇಲೆ ಗಿಣತೀನಿ ಫಲ್ಸಿನ ಮಾಧ್ವಾಂಗಿಯ ಬಂಗಿದ್ವ
2: ಅಲ್ಲಾಹು ಅಕ್ಬರ್